ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 అశ్వయుజ మాసం 6వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి సమయం 6 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో మరియు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

గుడ్ మార్నింగ్, శుభోదయం ఆకాశవాణి శ్రోతలకు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం వైద్యుడు ఆర్జే రాణా ప్రతాప్ అండ్ స్టూడియో క్లోక్ టైం 6:11. ఈరోజు సోమవారం అండ్ ద డేట్ ఈస్ 28th September 2026 మండే. సో మన డేని మన షోని భక్తి పాటలతో స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నిలయంలో సమయం 6:21 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్తో. తెలంగాణలో ఒక ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళామా లేక ఒక పెద్ద రాతి బండలోకి వెళ్ళామా అనే అనుభూతి కలుగుతుంది. ఆ ఆలయానికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఒకే రాతి బండకి 4 ముఖద్వారాలు ఉంటాయంట. సో ఈ ఆలయం ఎక్కడుంది, ఎప్పుడు ఉంది, ఎక్కడ కట్టారు, ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అండ్ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి కూడా అన్నీ మాట్లాడేసుకుందాం ఈ పాట తర్వాత. స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియోక్లోక్ల టైం 6:40 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఇంతకుముందు నేను తెలంగాణలో ఒక ఆలయం ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళామా లేక ఒక పెద్ద రాతి బండలోకి వెళ్ళామా అనే అనుభూతి కలుగుతుంది అని చెప్పాను కదా, అదే నైన్పాక ఆలయం అన్నమాట. ఇది తెలంగాణలో ఒక అరుదైన రాతి ఆలయం. నైన్పాక ఆలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అండ్ భూపాలపల్లికి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంది అన్నమాట. ఇది సాధారణంగా కనిపించే ఆలయాల లెక్క కాదు, ఒక పెద్ద గులాబీ రంగు రాతి బండను ఆధారంగా చేసుకొని దానినే చెక్కి గర్భగుడిని రూపొందించిన రాక్ కట్ టెంపుల్ అన్నమాట. అంటే ఒక రాతిని కట్ చేసి కట్టిన టెంపుల్. ఈ ఆలయం 15వ లేదా 16వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. ఇక్కడ అసలు ఆశ్చర్యం ఏంటంటే ఒకే రాతి బండలో ఆలయం ఉంటుందన్నమాట. అంటే ఆలయంలోని గర్భగుడి భాగం ఒక పెద్ద రాతి బండలోనే చెక్కబడింది. ఆ రాతి బండ ఆలయం ఉన్న పింక్ స్టోన్ బెడ్ రాక్లో భాగమే. అంటే మన పూర్వీకులు రాళ్లను తీసుకొచ్చి ఆలయం కట్టడం మాత్రమే కాదు, ఉన్న రాతిని చెక్కుతూ ఆలయ నిర్మాణాన్ని రూపొందించారు. అండ్ ఈ ఆలయానికి ఒక స్పెషాలిటీ ఏంటంటే 4 దిక్కుల నుంచి ప్రవేశం అన్నమాట. నైన్పాక ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఇదే 4 ప్రవేశ ద్వారాలు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కుల వైపు ప్రవేశాలు ఉండటాన్ని సర్వతోభద్ర ఆర్కిటెక్చర్తో అనుసంధిస్తారంట. అంటే ఆలయ నిర్మాణాన్ని 4 వైపుల నుంచి ఉపయోగించుకునేలా రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం పర్యాటక సమాచారం దీనిని సర్వతోభద్ర నిర్మాణానికి ఒక ఉదాహరణగా పేర్కొంటుందంట. ఇక 4 వైపుల 4 దేవతా రూపాలు అని, అండ్ ఈ ఆలయానికి మనం ఎలా వెళ్ళాలి అని చెప్పేసి, అండ్ ఆలయం యొక్క 50 అడుగుల గోపురం, వీటన్నిటి గురించి మాట్లాడదాం ఈ పాట తర్వాత. స్టేట్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ల టైమ్ 6:50 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ మనం నైన్పాక ఆలయం గురించి మాట్లాడుతున్నాం కదా. అండ్ ఈ ఆలయానికి 4 ద్వారాలు, అంటే ఒకే రాతి పైన ఒకే రాతిని చెక్కి నిర్మించిన ఆలయం. అండ్ అదే రాతికి 4 వైపులా ద్వారాలు పెట్టారనమాట.

తూర్పు వైపు తూర్పు, దక్షిణం, ఉత్తరం, పడమర వైపు నాలుగు దిక్కులలో నాలుగు ద్వారాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క దేవుడి రూపం చెక్కిరన్నమాట. తూర్పు వైపు ఉన్నదని యోగ నరసింహస్వామి, అండ్ దక్షిణం వైపు కాళీయ వేణుగోపాలస్వామి, ఉత్తరం వైపు శ్రీరాముడు, పడమర వైపు బాలరాముడు. అంటే ఒకే రాతి నిర్మాణంలో నాలుగు దిక్కుల వైపు నాలుగు దేవతా రూపాలను చెక్కారన్నమాట. అండ్ ఆలయానికి సుమారుగా 50 అడుగుల ఎత్తులో గోపురం ఉంటుంది. ఇక్కడ కూడా నిర్మాణంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే గోపురం పైభాగంలో ఇటుకలతో దాని అధిష్టానం లేదా బేస్ మాత్రం అదే పింక్ స్టోన్తో నిర్మించారు. అంటే రాతి నిర్మాణంపై కూడా ఇటుక నిర్మాణం రెండింటిని కలిపి ఉపయోగించారన్నమాట. అండ్ ఈ ఆలయానికి సంబంధించి స్థానికంగా ఒక జానపద విశ్వాసం ఉందన్నమాట, బకాసురుడి కథ. నైన్పాక సంబంధించి ఒక స్థానిక కథనం ఏంటంటే, పూర్వం ఈ ప్రాంతాన్ని బకాసురుడు అనే వ్యక్తి పాలించేవాడని స్థానిక విశ్వాసం. అండ్ అతను తన రాజ్యంలో ఉన్న ప్రజలు కాపాడేవాడని, కానీ తన ప్రాంతం బయట వారిపై క్రూరంగా ప్రవర్తించేవాడని కథనం ఉంది. అందువల్ల బయటి వారికి అతను రాక్షసుడిలా కనిపించినా తన ప్రజలకు మాత్రం దేవుడిలా భావించబడ్డాడని స్థానిక కథలు చెబుతుంది. అండ్ అతనికి గౌరవార్థమే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఒక స్థానిక విశ్వాసం ఉంది ఆ ఏరియాలో అన్నమాట. సో ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం, మరిన్ని మంచి మంచి మాటల కోసం స్ట్రెయిట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9, musically yours.
1: Studio clock time 7:01 and you're listening to Akashwani FM Rainbow 101.9 megahertz by Healthy Morning Show with me RJ Rana Pratap. And ee segment lo manam fitness gurinchi maatladam, healthy breakfast and nutrition gurinchi maatladam, and alage ee roju what is the day specific అని చెప్పేసి కూడా మాట్లాడదాం. అండ్ యా, టైం 7:01 అవుతుంది కాబట్టి ఒక్కసారి అట్లా ఊరికి వెళ్ళేసి మన ఓపెనింగ్ సాంగ్ విని ప్రకృతికి ప్రణామం పెట్టేసి మనం మాట్లాడేసుకుందాం. స్టేట్ ఉండే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టోరీ క్లాక్ లో టైం 7:10 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో. మనలో చాలామంది ఫిట్నెస్ స్టార్ట్ చేస్తాం అండ్ మండే నుంచి జిమ్కి, మార్నింగ్ వాక్కి, డైట్ వర్కౌట్ అని డిసైడ్ అవుతాం కదా. కానీ ఫస్ట్ స్టార్టింగ్ 3 to 4 డేస్ ఫుల్ మోటివేషన్ ఉంటుంది అండ్ తర్వాత స్లోలీ రొటీన్ మిస్ అవుతుంటుంది కదా. బికాజ్ ఈరోజు మండే, ఇక లేదు మనం ఉన్న ఫ్రైడే నైట్కి రోజు లేదు, సాటర్డే రోజు ఫిక్స్ అవుతాం, లేదు మండే రోజు లేచి ఎట్లయినా సరిపోవాలి, పొద్దున్న లేచి పోదాం రాకింగ్కి, జాగింగ్కి అని చెప్పేసి కదా. అయితే అసలు ప్రాబ్లం మోటివేషన్ లేకపోవడం కాదు, మోటివేషన్ మీద మనమే డిపెండ్ మీద మాత్రమే డిపెండ్ అవ్వడం అనేది ప్రాబ్లం అనమాట. అంటే మోటివేషన్ కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు వర్కౌట్ చేయాలనే ఫీలింగ్ రావడం కష్టం. కొన్ని రోజులు మనకి ఎనర్జీ ఉంటుంది అండ్ కొన్ని రోజులు అసలు మూడ్ కూడా బాగుండదు. అండ్ మూడ్ ఉంటేనే వర్క్ చేస్తాను కాకుండా నా రొటీన్లో వర్కౌట్ ఉంది కాబట్టి చేస్తా అని చెప్పేసి అనుకోవాలి. ఫిట్నెస్ని ఒక అపాయింట్మెంట్ లాగా ట్రీట్ చేయాలి మనం. బికాస్ అపాయింట్మెంట్ ఏదైనా సరే డాక్టర్ దగ్గర కావచ్చు, లేకుంటే ఏదైనా బిజినెస్ పర్సన్ దగ్గర, ఎవరి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే కంపల్సరీ ఖచ్చితంగా మనం మిస్ అవ్వకుండా వెళ్తాం. సో అదే ఇంపార్టెన్స్ ఏదైతే అక్కడ పెడుతున్న ఇంపార్టెన్స్ సేమ్ ఇక్కడనే మన ఫిట్నెస్ పైన కూడా పెట్టాలి అనమాట. అండ్ మనం జిమ్ చేసేటప్పుడు ఒక ఫస్ట్ టైం చూస్తాం, ఒక 100 స్టెప్స్ అని మనం అనుకుంటే, లేదు లేదు 100 కాదు 500 కొడతాం అని చెప్పేసి పెద్ద టార్గెట్ పెట్టుకుంటాం కదా. సో అట్లా చాలా పెద్ద టార్గెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టుకోవద్దు అనమాట. రోజు 1 అవర్ జిమ్ చేస్తాను మొదలుపెట్టి 4 రోజులు ఆపేయడం కంటే రోజుకు 15 to 20 మినిట్స్ అట్లా స్టార్ట్ చేసి అండ్ స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. అండ్ ఫస్ట్ టార్గెట్ పర్ఫెక్ట్ వర్కౌట్ కాదు, కన్సిస్టెంట్ వర్కౌట్ కావాలి మనకంటే. ఒకసారి హ్యాబిట్ ఏర్పడిన తర్వాత డ్యూరేషన్ని మనం పెంచుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నెవర్ మిస్ ట్వైస్ రూల్ అనేది మనం పాటించాలన్నమాట. ఒకరోజు వర్కౌట్ మిస్ అయిందా దాట్స్ ఓకే, కానీ 2వ రోజు మిస్ కాకుండా చూసుకోవాలి. ఒక మిస్ డేని ఫెయిల్యూర్గా కాకుండా 2 మిస్ డేస్ని బికమింగ్ ఏ హ్యాబిట్ ఈజ్ అ రియల్ ప్రాబ్లం. కాబట్టి నెవర్ మిస్ ట్వైస్ అనే రూల్ పెట్టుకోండి. అంటే ఒక్కసారి మిస్ అయితే ప్రాబ్లం లేదు, కానీ రిపీటెడ్గా మిస్ కానియకుండా చూసుకోండి. రైట్, సో మాట్లాడదాం ఇట్లా ఫిట్నెస్ మీద ఇంకా చాలా వాటికి వచ్చేసిన స్టేట్ యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ టైం 7:23 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనం హెల్దీ మార్నింగ్ షో వింటున్నాం. అండ్ ఈ మార్నింగ్ షోలో ఫిట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఫిట్నెస్ అంటే మనకు మోటివేషన్ రావట్లేదు అని చెప్పేసి ఆల్ ఆఫ్ సడన్ మధ్యలో బ్రేక్ ఇచ్చి కూడా ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేషన్ మర్చిపోతాం కదా. అయితే ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. అయితే మనము ప్రోగ్రెస్ని వెయిట్ మిషన్తో మాత్రమే మెజర్ చేయొద్దు. అంటే మనం నార్మల్గా జిమ్ కి అని ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే వెయిట్ తగ్గినామా పెరిగినామా అని చెప్పేసి మనం ఆలోచిస్తాం కదా. ఎంతసేపు అదే కాకుండా ఫిట్నెస్ అంటే వెయిట్ తగ్గడం లేకుంటే వెయిట్ పెరగడం మాత్రమే కాదు, ముందు కంటే ఎక్కువ స్టామినా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. బికాజ్ మనం ఒక్కసారి ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే స్టామినా ఉందా లేదా, మెట్లు ఎక్కేటప్పుడు బ్రెత్లెస్నెస్ తగ్గిందా లేదా, స్ట్రెంగ్త్ పెరిగిందా, స్లీప్ బెటర్ అవుతుందా, అండ్ రోజంతా ఎనర్జీ ఎలా ఉంటుంది, అండ్ మీ క్లోత్స్ ఫిట్టింగ్స్లో డిఫరెన్స్ ఉందా లేదా, ఇలాంటి చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్ కూడా ప్రోగ్రెస్ అన్నమాట. అంటే వీటిని చూసి మనం చేస్తున్న ఫిట్నెస్ కోచ్ మన ఫిట్నెస్ హ్యాబిట్ ఎలా ఉందో అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకోవచ్చు. రైట్, అండ్ అలాగే మీకు నచ్చిన ఫిట్నెస్ యాక్టివిటీని ఎంచుకోండి. బికాజ్ జిమ్ నచ్చకపోతే జిమ్మే కంపల్సరీగా, జిమ్ వల్లనే మనం ఫిట్నెస్ ఉంటామనే రూల్ లేదు, అసలు కానే కాదు. దానికి బదులుగా మీకు వాకింగ్ ఇష్టమైతే వాకింగ్ వెళ్ళండి, సైక్లింగ్కి చేయండి, స్విమ్మింగ్ వెళ్ళండి, డ్యాన్సింగ్ స్పోర్ట్స్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్. సో మీకు నచ్చింది ఎంచుకోండి, మీకు నచ్చిన

యాక్టివిటీని ఫోర్స్ చేస్తే కన్సిస్టెన్సీ కష్టం. కాబట్టి కాకుండా మీకు నచ్చింది ఇష్టంగా చేయండి. ఫిట్నెస్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్, నాట్ అ పనిష్మెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, రైట్? అండ్ మోటివేషన్ కోసం మీ వై గుర్తుపెట్టుకోండి, WHY. మీరు ఎందుకు ఫిట్ అవ్వాలనుకుంటున్నారో అని చెప్పేసి గుర్తు చేసుకోండి. లుక్స్ కోసమా, కాన్ఫిడెన్స్ కోసమా, బెటర్ హెల్త్ కోసమా, ఫ్యామిలీ కోసం యాక్టివ్గా ఉండడానిక, ఫ్యూచర్లో మెడిసిన్స్ మీద డిపెండెన్స్ తగ్గించుకోవడానిక. అంటే మీ రీజన్ స్ట్రాంగ్గా ఉంటే డిఫికల్ట్ డేస్లో కూడా రొటీన్ కంటిన్యూ చేయడం సులభం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేసి మన బాడీ పైన కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేసేద్దాం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

నిలయంలో సమయం 7:36. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మనం జిమ్కి మోటివేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, అయితే మోటివేషన్ కోసమే అందుకనే మీకు నా పేరు నరసింహ అనే పాట కూడా వేశాను. మోటివేషన్ మనల్ని ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేస్తుంది, కానీ కన్సిస్టెన్సీ మాత్రం మనల్ని డెస్టినేషన్ వరకు తీసుకెళ్తుంది అనమాట. మీకు ప్రతిరోజు మోటివేషన్ రావాల్సిన అవసరం లేదు, కానీ మీ గోల్ ఎందుకు మొదలు పెట్టారో ప్రతిరోజు గుర్తు చేసుకోవాలన్నమాట. అంటే మన గోల్ ఫిట్గా ఉండడం అని చెప్పేసి అట్లా ఏ విధంగా అయితే గోల్ పెట్టడం దానివల్ల. అండ్ ఫిట్నెస్ స్టార్ట్ చేసే మధ్యలో ఆపేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అండ్ ఎందుకు ఆపేశారు? టైం లేకనా, లేకుండా మోటివేషన్ లేకనా, రిజల్ట్ కనిపించకనా? నాకు మెసేజ్ చేయండి, స్టేట్ యూన్ ఆకాశవాణి. నాకు ఏ విధంగా మెసేజ్ చేయాలంటే వాట్సాప్ చేయొచ్చు 4023234822 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫిట్నెస్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఆపేశారు అని చెప్పేసి నాకు రీజన్స్ మెసేజ్ చేయండి. చూద్దాం ఎవరు ఎవరు ఏ రీజన్తో ఆపేసారు అని చెప్పేసి. సో మళ్ళీ మోటివేషన్ గురించి మాట్లాడాను కాబట్టి మళ్ళీ మీకు మోటివేషన్ రావడానికి ఈ సాంగ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ల టైమ్ 7:47 అండ్ యూఆర్ లిస్టింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ వీ గోట్ ఎ మెసేజ్. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రకాష్ శ్యామల కర్ణాటక స్టేట్ అండ్ చిన్న తిరుపతి అని మెసేజ్ చేశారు. వీ గోట్ అనదర్ మెసేజ్, గుడ్ మార్నింగ్ రాణా ప్రతాప్ గారు అని చెప్పేసి. గుడ్ మార్నింగ్ రైట్. అండ్ నేను ఒకటి అడిగినా కదా, ఫిట్నెస్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఆపేశారు, రీజన్? టైం లేకనా, లేకుంటే మోటివేషన్ లేకనా, రిజల్ట్ కనిపించలేకనా నాకు మెసేజ్ చేయండి అని చెప్పిన. సో 8 o'clock వరకు చూద్దాం ఎవరైనా మెసేజెస్. ఆ మెసేజ్ రీడ్అవుట్ చేసేస్తాను. మీరు నాకు మెసేజ్ చేయాలంటే మా వాట్సాప్ నెంబర్ 4023234822 అనే నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ పాల్గొన్నారు. అధునాతన 6వ తరం యుద్ద విమానం దిశగా భారత్ కసరత్తు మొదలుపెట్టినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దీని సాధన దిశగా అనేక సవాళ్లున్నప్పటికీ మొక్కవోని పట్టుదలతో వాటిని అధిగమిస్తామన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్ధతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. భారత్, కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి నవంబర్ 19న 5 లక్షల రూపాయల బీమా పథకం ఇందిరమ్మ బీమాను ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సిరిసిల్లలో భూములు ఆక్రమించుకుంటున్నారంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం మోటార్లను 8 గంటలు నడిపి 16 గంటలు బంద్ పెడుతోందని, దీనివల్ల యంత్రాలు పాడవుతాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మోటార్లు నిరంతరాయంగా నడిపించాలని కోరారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న రాత్రి తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 9 గంటలకు వింటారు.

వెల్కమ్ బ్యాక్. స్టూడియో క్లాక్ల టైం 8:04 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz పై వైబ్రెంట్ హైదరాబాద్ షో అండ్ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఎస్, ఈరోజు డే స్పెసిఫిక్స్ ఏంటి అని చెప్పేసి మాట్లాడదాం. ఈరోజు వరల్డ్ రేబిస్ డే అనమాట, అండ్ అలాగే ఈరోజు భగత్ సింగ్ గారి బర్త్డే కూడా, అండ్ ఇట్లా ఇంకో డేస్ కొన్ని స్పెసిఫిక్ డేస్ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడదాం మనం ఈ వైబ్రెంట్ హైదరాబాద్ షోలో. రైట్, స్టేట్ నుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, అండ్ సాంగ్ వినండి. సాంగ్ తర్వాత మనం మాట్లాడేసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ల టైమ్ 8:25 అండ్ యూఆర్ లిస్టింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో వళం 1.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈరోజు 28 సెప్టెంబర్ వరల్డ్ రేబీస్ డే అన్నమాట. ఒక చిన్న కుక్క కాటు మనం లైట్ తీసుకుంటే ప్రాణాలకి ప్రమాదం, కానీ అదే కాటుకి సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే రేబీస్ను పూర్తిగా నివారించవచ్చు. ఈరోజు మనం మాట్లాడుకునేది చాలా ముఖ్యమైన ఆరోగ్య అంశం, రేబీస్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న వరల్డ్ రేబీస్ డే నిర్వహిస్తారు. ఎందుకంటే 2026 సంవత్సరానికి WHO ఇచ్చిన థీమ్ ఏంటి అంటే స్ట్రాంగర్ టుగెదర్.

చెప్పేసి. అంటే మనుషులు, పశు వైద్యులు, డాక్టర్లు, ప్రభుత్వాలు, కమ్యూనిటీలు కలిసి పనిచేసి రేబీస్ను అరికట్టించాలి అని చెప్పేసి. రైట్, అసలు రేబీస్ అంటే ఏంటి? రేబీస్ అనేది వైరస్ వల్ల వచ్చే ప్రాణాంతకర ఒక వ్యాధి. సాధారణంగా ఇన్ఫెక్టెడ్ అనిమల్స్ సలైవా ద్వారా, ముఖ్యంగా కుక్క కాటు లేదా గాయం మీద సలైవా తగలడం వల్ల మనిషికి ఆ వైరస్ సోకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారుగా 59,000 మంది రేబీస్ వల్ల మరణిస్తున్నారని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక అంచనా వేసింది. హ్యూమన్ రేబీస్ ట్రాన్స్మిషన్లో డొమెస్టిక్ డాగ్సే ప్రధాన సోర్స్. WHO ప్రకారం 99% వరకు డాగ్ మీడియేటెడ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి రేబీస్ని నివారించాలి. ఎలా అంటే, మనకి ఎక్కడైనా సరే డాగ్ కరిచినప్పుడు, లేకుంటే మనకి గాయం ఎక్కడైనా అయినప్పుడు, దానిపైన సపోజ్ డాగ్ అంటే కుక్క కానీ దాని సలైవా మన ఆ దెబ్బ పైన పడితే, లీక్ చేస్తే కానీ, సో దానివల్ల రేబీస్ వస్తుందన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా 59,000 మంది రేబీస్ వల్ల చనిపోతున్నారు కదా. అయితే మన దేశం పరిస్థితి ఏంది, అండ్ మనం ఎలా దీన్ని నివారించాలి అని చెప్పేసి కూడా మాట్లాడుకుందాం ఈ సాంగ్ తర్వాత. స్టేట్ ఇంటూ ఆకాశవాణి FM Rainbow 101.9.

స్టూడియో క్లాక్ల టైం 8:37 అండ్ యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులో మయం 101.9 MHz పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఈరోజు వరల్డ్ రేబీస్ డే కదా. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూసినాం ఇప్పుడు మన భారతదేశంలో పరిస్థితి ఏంటంటే, భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 91 లక్షల యానిమల్ బైట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ ఎస్టిమేట్ను WHO ఇండియా ప్రస్తావించింది అంట. వాటిలో 300 కంటే ఎక్కువ కుక్కల వల్లే జరుగుతున్నాయి. అదే ఎస్టిమేట్ ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 5726 మంది రేబీస్ వల్ల మరణిస్తున్నారని అంచనా. సో ప్రతి ఇయర్ 365 డేస్లో 5726 మెంబర్స్ జస్ట్ బికాస్ ఆఫ్ రేబీస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఎస్టిమేటెడ్ బర్డెన్. అన్ని కేసులు పూర్తిగా రిపోర్ట్ కావడం లేదనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అండ్ దాంతో ఎందుకంటే ఇది రిపోర్ట్ అయిన కేసెస్ మాత్రమే, అండ్ ఆల్మోస్ట్ అన్ని కేసెస్ మాత్రం ఇంకా రిపోర్ట్ అవ్వట్లేదు. అంటే వీటిని ఇంకా డాక్టర్స్ దృష్టికి రావట్లేదు అని చెప్పేసి. అయితే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇఫ్ సపోజ్ డాగ్ కరిస్తే డాగ్ బైట్ చేస్తే భయపడద్దు, దాంతోపాటు నిర్లక్ష్యం కూడా చేయొద్దు అనమాట. ముద్దటిగా ఏం చేయాలంటే మనం గాయాన్ని వెంటనే సబ్బుతో మరియు ప్రవహించే నీటితో సుమారుగా 15 నిమిషాలు కడగాలి. బికో ఆ సబ్బుతో కడగాలి, దాంతోపాటు వాటర్ ఫ్లో అవుతుంటుందిగా ట్యాప్ ఓపెన్ చేసి దానిపైన ఇట్లా ఎక్కడైతే కలుస్తుందో అక్కడ అది ఇట్లనే ఫ్లోలో పెట్టాలి. సో దానిపైన ఉండే వైరస్ ఏదైతే ఉంటే అది వాటర్తో వెళ్ళిపోతుంది అనమాట. కారం, పసుపు, మిరపపొడి, నూనె, ముక్కల రసాయనం లాంటి గాయం పైన పెట్టకూడదు. అంటే మనం చేస్తుండగా ఫస్ట్ ఎయిడ్ చేస్తుండగా మన ఇంట్లో సో దెబ్బ తాగని పసుపు పెట్టడం లేకుంటే చాయపత్తి చక్కెర అట్లా చేస్తారు కదా, అలాంటి ఏం చేయకుండా సబ్బుదని వాటర్ మంచిగా కడిగి దాని తర్వాత దాన్ని ఫ్లో అయ్యే వాటర్లో పెట్టాలి ఆ గాయని. గాయని బిగ్గిగా కట్టేయకుండా వెంటనే హెల్త్ కేర్ ఫెసిలిటీకి వెళ్ళాలి, నియర్ బై హాస్పిటల్స్కి వెళ్ళాలి, డాక్టర్ సూచన ప్రకారం రేబీస్ వ్యాక్సిన్ని తీసుకోవాలి. అండ్ గాయం తీవ్రమైన ఎక్స్పోజర్ అయితే రేబీస్ ఇమ్యూనోగ్లోబిన్ లేదా తగిన ఇతర పోస్ట్ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్ అవసరమని డాక్టర్ నిర్ణయిస్తారు. సో మనం ఇమీడియట్గా మనం సెల్ఫ్ చెకప్ కాకుండా, సెల్ఫ్ ట్రీట్మెంట్ కాకుండా కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ డాగ్ ఒకటి కాదు, ఏ జంతువు బైట్ చేసినా సరే WHO కూడా బైట్ లేదా స్ట్రాచ్ తర్వాత ఊండ్ వాషింగ్తో పాటు త్వరగా మెడికల్ అసెస్మెంట్ మరియు పోస్ట్ ఎక్స్పోజర్ తీసుకోవాలని సూచిస్తుంది. అండ్ కుక్క హెల్తీగా కనిపిస్తుంది కాబట్టి ఇంజెక్షన్ అవసరం లేదు అని చెప్పేసి అట్లా కొంతమంది అనుకుంటారు ఎందుకంటే మన ChatGPT యుగంలో ఉన్నాం కదా మనం. సో కరవంగానే మనం చూస్తాం కదా. అలా కాకుండా ఏమి చేయాలి అని చెప్పేసి కూడా మాట్లాడదాం ఈ సాంగ్ తర్వాత. స్ట్రీట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో ఓటర్స్ డాట్

0: sbi.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, ARO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: Bringing on the new flavor for the 2007. Bringing on much love for all of AP. And this is DE on the mic tonight. Bringing you Prema.

0: శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
0: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
0: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
0: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
0: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
0: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
0: రీడ్ విత్ రెయిన్బో.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఉగ్రవాద వ్యతిరేక విధానం ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్కు భారత్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 2016లో చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025లో ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. ఉగ్రవాద స్థావరాలపై 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ను ఒక చారిత్రాత్మక మైలురాయిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. బ్యాంకుల 3 రోజుల దేశవ్యాప్త సమ్మె వాయిదా పడింది. దీంతో ఈరోజు

నుంచి యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి. నిన్న రాత్రి ఇండియన్ బ్యాంకుల అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో సమ్మెను వాయిదా వేసుకున్నట్లు యుఎఫ్బియు ప్రకటించింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల సంఘం అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకు గాను ఫారం 18 నింపాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా పథకం ఇందిరమ్మ బీమాను నవంబర్ 19 ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిన్న పలు అభివృద్ధి పథకాల ప్రారంభం, పరిశీలన అనంతరం చింతకాని మండలం నాగుల వంచెలో బీఎల్ఏల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. ఆగస్టు వరదల నుంచి కోలుకోకముందే మళ్లీ నేపాల్ను వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడి 21 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు ఉత్తరాఖండ్, దక్షిణ అంతర్గత కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారత్లోని ప్రాంతాలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్లో జరిగే మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

0: స్టూడియో క్లాక్లో టైం 9:04 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్ ఉంటుంది, బ్రేక్ తర్వాత సాంగ్ తర్వాత మనం మాట్లాడేసుకుందాం. స్టేడియం ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

దూరంగా ఉంచి అబ్జర్వేషన్ చేయడం గురించి కూడా వైద్యులు ఆర్ యానిమల్ హెల్త్ అధికారులకు సూచనలు ఇవ్వాలి అన్నమాట. లేకుంటే దాన్ని కూడా మనం మనతో పాటు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అయితే రేబీస్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడే అసలు డేంజర్ ఉంటుందన్నమాట. రేబీస్ క్లినికల్ సిమ్టమ్స్ కనిపించడం ప్రారంభమైన తర్వాత ఈ వ్యాధి దాదాపు ఎల్లప్పుడూ ప్రాణాంతకరంగానే ఉంటుంది. అందుకే సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయకుండా బయట లేదా సస్పీషియస్ ఎక్స్పోజర్ జరిగిన వెంటనే ప్రివెంటివ్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అంటే డైరెక్ట్గా మనం హాస్పిటల్కి వెళ్ళి యాంటీ రేబీస్ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ సిమ్టమ్స్లో ఫీవర్ బయట జరిగిన ప్రాంతంలో, అంటే ఎక్కడైనా సరే బయట జరిగిందో ఆ ప్లేస్లో అన్యూజువల్ టింగ్లింగ్ లేదా బర్నింగ్ సెన్సేషన్ అండ్ తర్వాత నర్వస్ సిస్టమ్ సిమ్టమ్స్, మనము మింగడంలో డిఫికల్టీ లేకుంటే హైడ్రోఫోబియా వంటి లక్షణాలు రావచ్చు. కానీ సిమ్టమ్స్ వచ్చే వరకు వేచి ఉండడం ప్రమాదకరం అండ్ అలా ఉండొద్దు. ఇమీడియట్గా ఈధర్ స్క్రాచ్ చేసినా లేకుంటే బైట్ చేసినా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిందే. సో ఇది మనిషి ర్యాబిస్ని ఎలా పూర్తిగా అరికట్టాలి అంటే, ఇది మనుషులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. డాగ్స్ వ్యాక్సినేషన్ చాలా కీలకం. కుక్కలకు సమయానికి యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేయడం వల్ల అండ్ స్ట్రే డాగ్స్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అండ్ రెస్పాన్సిబుల్ పెట్ ఓనర్షిప్, బయట ప్రివెన్షన్ అవేర్నెస్, అలాగే బయట అయిన వ్యక్తికి వెంటనే మెడికల్ ట్రీట్మెంట్, ఇవన్నీ కలిసికట్టుగా పనిచేయాలి అనమాట. అయితే WHO లక్ష్యం 2030 నాటికి డాగ్ మెడిటేటెడ్ హ్యూమన్ రేబీస్ వల్ల 0 హ్యూమన్ డెత్ సాధించడం కోసం 2030 కల్లా WHO ఒక టార్గెట్ పెట్టుకుంది అనమాట. అందుకని ఈ వరల్డ్ రేబీస్ డే సందర్భంగా ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, కుక్క కాటు చిన్నదైనా విషయం చిన్నది కాదు, గాయాన్ని 15 నిమిషాలు కడగండి, వెంటనే డాక్టర్ని సంప్రదించండి, సమయానికి వ్యాక్సిన్ తీసుకోండి, కంప్లీట్గా రేబీస్ని నివారించండి. మీ ఇంట్లో పెట్ డాగ్ ఉంటే దానికి యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ తప్పకుండా చేయించాలి. మన ఆరోగ్యం, మన జంతువుల ఆరోగ్యం, మన కమ్యూనిటీ ఆరోగ్యం, ఇవన్నీ కూడా కనెక్టెడ్ కాబట్టి రేబీస్ బారిన పడకుండా మన హెల్త్ మనం కాపాడుకుని జాగ్రత్తగా ఉండాలి. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి FM Rainbow 4 బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్.

స్టూడియో క్లాక్లో టైం 9:10 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. అండ్ ఈరోజు వరల్డ్ రేబీస్ డే కదా, సో హెల్త్కి సంబంధించి కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్యలో చాలా రేబీస్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను మనం విన్నాం, చూసాం, కాబట్టి అందుకే ఎక్కువసేపు దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, అయితే కొంతమంది ఎట్లా డాగ్ సపోజ్ డాగ్ బైట్ కానీ లేకుండా డాగ్ ఏరినా సరే ఏమనుకుంటామంటే డాగ్ న్యూషియర్ రైట్, అది హెల్తీగా ఉంది కాబట్టి ఏం కాదు అని చెప్పేసి అనుకుంటాం. కానీ అట్లా కాకుండా కుక్క లేదా ఇతర జంతువులు బైట్ ఆర్ స్క్రాచ్ చేసినప్పుడు వెంటనే మెడికల్ ప్రొఫెషనల్కి సంప్రదించాలి అండ్ యానిమల్ సురక్షితంగా

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీ మండి అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

స్టడీ క్లాక్లో టైం 9:23 అవుతుంది, రైట్? అండ్ ఈరోజు ఇంకో డే కూడా ఉందన్నమాట, ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, IDUAI అనమాట. సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28 జరుపుకుంటాం అనమాట. ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి సమాచారాన్ని వెతకడం, పొందడం, అర్థం చేసుకోవడం మరియు ఉపయోగించుకునే అవకాశం ఉండాలి అనే అవగాహన కల్పించడం కోసం ఈ డే ఇంపార్టెంట్ అనమాట. మన ఇండియాలో RTI ఉంటుంది అనమాట, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 మన ఇండియాలో ఉంటుంది అనమాట. ఇదేమో ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. మొదట యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 2015 సెప్టెంబర్ 28 ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్గా ప్రకటించింది అనమాట. ఆ తర్వాత 2019 యుఎన్ జనరల్ అసెంబ్లీ కూడా సెప్టెంబర్ 28 అంతర్జాతీయ దినంగా అధికారికంగా గుర్తించింది. అంటే ఈరోజు వరకు ప్రధానంగా యునెస్కో మరియు యునైటెడ్ నేషన్స్ యొక్క పాత్ర ఉందన్నమాట. అండ్ ఈ డే ఎందుకు జరుపుకోవడం అంటే సమాచారం ప్రతి ఒక్కరికి సమానంగా అందుబాటులో ఉండాలి అని చెప్పి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం, లేకుంటే విద్యా స్కాలర్షిప్ కోర్సెస్కి సంబంధించిన సమాచారం, ఉద్యోగం, కెరీర్ ఆపర్చునిటీస్, వాతావరణం, ప్రకృతి వైపరీత్యాల సమాచారం, ప్రభుత్వ సేవలు, ప్రజా కార్యక్రమాలు, చట్టాలు, హక్కులు, బాధ్యతలు వంటి సమాచారం, వ్యవసాయం, రైతులకు ఉపయోగపడే సమాచారం, ఆర్థిక మరియు బ్యాంకింగ్ సమాచారం, దేశంలో ప్రపంచంలో జరుగుతున్న విషయాలపై విశ్వసనీయ సమాచారం అంతా కూడా తెలియడాని కోసం ఇలాంటి సమాచారం అవసరం కావచ్చు. కాబట్టి సరైన సమాచారం అందుబాటులో ఉంటే ప్రజలు మరింత ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవచ్చని యునెస్కో అండ్ యుఎన్ అనుకొని ఈ డేని ఏర్పాటు చేసిందనమాట. ఓకే ఫైన్, మళ్ళీ ఈ డేని ఈ డేని అండ్ అలాగే సమాచారాన్ని ఎలా సేకరించాలి, ఎలా తెలుసుకోవాలి అంటే ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ కోసం మన దగ్గర చాలా మార్గాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఆఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్, ప్రభుత్వ శాఖల పోర్టల్స్లో వెళ్ళి చెక్ చేయడం, లేకుంటే పబ్లిక్ లైబ్రరీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, న్యూస్ పేపర్స్ అండ్ క్రెడిబుల్ మీడియా నుంచి, వెరిఫైడ్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి, హెల్ప్ లైన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ని అండ్ ఈ డేటాని మనం తీసుకోవచ్చు అనమాట, రైట్? సో ఇది ఇంటర్నేషనల్లీ మనము యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అని తెలియజేయడం కోసం ఈ డేని స్పెసిఫిక్గా జరుపుకోవడం. అండ్ అలాగే RTI, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 గురించి కూడా మనం తెలుసుకోవాలి. అది నేను ఈ సాంగ్ తర్వాత మీకు చెప్తాను. స్టేట్ ఇండ్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్లో టైం 9:29 అవుతుంది. మరి కొద్ది క్షణాల్లో అంటే 9:30కి 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ జపాన్లో జరుగుతున్నాయి. దానికి సంబంధించిన పీరియాడిక్ అప్డేట్స్ మీరు ఢిల్లీ కేంద్రం నుంచి రీలేలో వింటారు. స్టేట్ ఇండో ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ టైం 9:36 అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, సో ఈరోజు ఆర్టీఐ గురించి కూడా తెలుసుకుందాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, సమాచారం పొందే హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం అని చెప్పేసి కూడా తెలంగాణ అంటాము. అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత.

0: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు. ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లాక్లో టైం 9:50 అవుతుంది అండ్ ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇంటర్నేషనల్ డేగా జరుపుకుంటాం కదా. అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మన ఇండియాలో ఉందన్నమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అంటే సమాచార పొందే హక్కు చట్టం అన్నమాట. సో సాధారణంగా చెప్పాలంటే ప్రభుత్వ కార్యాలయాలు, శాఖలు, ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న సమాచారాన్ని

పౌరులు అడిగి తెలుసుకునే హక్కు ఇది ఆర్టీఐ ద్వారా లభిస్తుంది అన్నమాట. ఇది చాలా గొప్ప చట్టం, ఒకటి చాలా గొప్ప చట్టం అండ్ చాలా గొప్ప హక్కు కూడా. సో ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 12, 2005లో వచ్చింది అనమాట. అండ్ ఎవరైనా సరే భారతీయ పౌరులు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దరఖాస్తు చేయవచ్చు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలు మరియు ఆర్టీఐ పరిధిలో ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా మనము ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఇఫ్ సపోజ్ మనం ఈరోజు అప్లై చేసుకుంటే నెక్స్ట్ 30 డేస్లో మనకి రిప్లై కంపల్సరీ రావాలంట, రావాలి అండ్ వస్తుంది. అండ్ జీవితం లేదా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం సాధారణంగా 48 గంటల్లో వస్తుంది అనమాట. అండ్ దరఖాస్తు ఫీజు ఏ విధంగా ఉంటుందంటే సాధారణంగా 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ స్టేట్ని బట్టి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఎలాంటి ఆర్టీఐ ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడగవచ్చు అంటే, మా ప్రాంతంలో గత 3 సంవత్సరాల్లో రోడ్ల నిర్మాణానికి ఎంత నిధులు కేటాయించారు అని చెప్పేసి ఈ విధంగా, అండ్ ఆ నిధుల్లో ఎంత ఖర్చు చేశారు, సంబంధిత బిల్లులు వర్క్ ఆర్డర్స్ కాపీలను మీరు ఇవ్వగలరు అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. అండ్ ఒక ప్రభుత్వ పథకం కింద ఎంతమంది లబ్ధిదారులకు ప్రయోజనం అందించారు అని చెప్పేసి ఇలాంటివి మనం ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ మనం ఆర్టీఐ ద్వారా అప్లై చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్టీఐ ప్రధానంగా ఇప్పటికీ ప్రభుత్వ రికార్డులో ఉన్న సమాచారం, పత్రాలు, రికార్డులు, నివేదికలు, ఆదేశాలు, ఖర్చుల వివరాలు పొందడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని వివరణ అభిప్రాయం అడగడం కంటే ఆ నిర్ణయానికి సంబంధించిన ఫైల్స్, నోటింగ్స్, ఆదేశాలు, రికార్డులు అడగడం సరైన విధానం అనమాట. లైక్ ఏదైనా సరే రోడ్లు ఎందుకు వేశారు అని చెప్పేసి అడగడం కన్నా రోడ్లకు ఎంత ఖర్చు అయింది అని చెప్పేసి ఈ విధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట. రైట్? సో ఇది చాలా గొప్ప చట్టం, చాలా స్ట్రాంగెస్ట్ చట్టం, చాలా పెద్ద హక్కు కాబట్టి దీన్ని ప్రాపర్గా యూజ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట. స్టేట్ ఇంటూ ఆకాశవాణి FM Rainbow 101.9.

0: స్టూడియో క్లాక్లో టైం 9:57 అంటే ఈరోజు నా షో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మరో షోతో కలుసుకుందాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ మ్యూజికల్ జర్నీ కంటిన్యూ చేయడానికి నిషా సింగ్, ఆర్జే నిషా సింగ్ గారు రెడీగా ఉన్నారు, వచ్చేసారు అన్నమాట. రైట్, అండ్ ఇప్పుడు రెండు బ్యాక్ టు బ్యాక్ ప్రోమోస్, ప్రోమోస్ తర్వాత సాంగ్, సాంగ్ తర్వాత నిషా సింగ్ గారు విల్ టేక్ యూ టు ద మ్యూజికల్ జర్నీ. స్టేట్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ కీప్ లిజనింగ్.
1: जागते रहो, जागते रहो,
2: सिर्फ जागते नहीं सजग रहो.
1: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है.
2: अफवाहों से,
1: धोखाधड़ी से
2: जागरूक होना है अपने अधिकारों के प्रति,
1: अपने जिम्मेदारियों के प्रति.
2: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से.
1: सजग भारत,
2: जागरूक भारत,
1: सशक्त भारत.
2: सुनिए सजग भारत
1: सोमवार सुबह 11:30 पर सिर्फ एफएम रेनबो 101.9 पर. सजग भारत,
2: जागरूक बनिए,
1: सजग रहिए.
3: బతుకమ్మ పూల సోయగం
4: బోనాల జాతర ఉత్సాహ
3: ఒగ్గు కథల మేళవింపు
4: పేరిని నిత్య వీరత్వం
3: పోచంపల్లి చేనేత నైపుణ్యం
4: నిర్మల్ కళల అందం
3: సకినాల రుచులు
4: సర్వపిండి సాంప్రదాయం
3: పల్లె జానపద సంస్కృతి నుంచి
4: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
3: ప్రతి కథను
4: ప్రతి గాథను
3: ఒడిసి పట్టి
4: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
3: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు దేశం షహీదే ఆజాం భగత్ సింగ్ 119వ జయంతిని జరుపుకుంటోంది. 1907లో ఇదే రోజున ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోని లయల్పూర్ జిల్లా బంగా గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు. విప్లవకారుల కుటుంబంలో జన్మించిన భగత్ సింగ్ 7 తోబుట్టువులలో 2వ వారు. ఆయన్ని ప్రేమగా భగన్వాలా అని పిలిచేవారు. రాజ్గురు సుఖదేవులతో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా ఆయన తన పేరుకు సార్థకత చేకూర్చారు. పర్యాటక రంగం కోసం ఒక జాతీయ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాన్ని నిర్మించేందుకు కేంద్రం ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది వినియోగదారులకు ఒక ఉమ్మడి డిజిటల్ వేదికపై విస్తృత శ్రేణి ఉత్పత్తులు సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న భారత మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెఖావత్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలపై

ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. బ్యాంకుల 3 రోజుల దేశవ్యాప్త సమ్మె వాయిదా పడింది. దీంతో ఈ రోజు నుంచి యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి. నిన్న రాత్రి ఇండియన్ బ్యాంకుల అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు యుఎఫ్బియు ప్రకటించింది. భారత్ తన నిరంతర మానవతా సహాయంలో భాగంగా కాబూల్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి ప్రాణరక్షక మందులు, వైద్య సామాగ్రిని పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు అందిస్తున్న మానవతా సహాయంలో ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం 3:11 గంటలకు వింటారు.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Dear listeners, you are tuned into Akashvani Hyderabad, FM Rainbow 101.9, and to all my lovely listeners, a very, very good morning and a happy Monday to you. Well, I am playing some amazing Western hits for you in the show called Namaste Hello Adab, and now let's move ahead. So now I'll be playing a song for you which is very, very beautiful, and I'm sure that this song is gonna put a very wide smile on your face. This is Don't Worry But Be Happy, released in the year 1988. Well, this beautiful song was written and performed by Bobby McFerrin, and what makes it even more special is that almost all the sounds you hear in the song were created using his own voice. Well, the song was inspired by the simple phrase "Don't worry, be happy," and you know what, over the years it has become almost like a little reminder to not take every worry so seriously, and I think that's something we can all relate to. Sometimes, you know, happiness doesn't mean that everything is perfect. Sometimes it simply means choosing not to let every little worry steal your smile. So let's put those worries aside for a few minutes, turn up the volume and enjoy this beautiful feel-good song. Here's Bobby McFerrin with Don't Worry, Be Happy, only on FM Rainbow 101.9.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: जागते रहो, जागते रहो.
2: सिर्फ जागते नहीं, सजग रहो.
1: सिर्फ रातों में नहीं, जिंदगी के हर मोड़ पर सजग रहना है.
2: अफवाहों से,
1: धोखाधड़ी से
2: जागरूक होना है, अपने अधिकारों के प्रति,
1: अपने जिम्मेदारियों के प्रति.
2: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से.
1: सजग भारत,
2: जागरूक भारत,
1: सशक्त भारत.
2: सुनिए सजग भारत
1: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर. सजग भारत,
2: जागरूक बनिए,
1: सजग रहिए.
3: All right, it's at 10:25 by the studio clock. Dear listeners, you are tuned into Akashvani Hyderabad, FM Rainbow 101.9, and I am Nisha right here with you, playing some amazing tracks just for you. And yes, wherever you are tuning in from, whatever you may be doing right now, I would just say that come a little closer to your radio so that my voice reaches you nice and clear, because what I'm about to talk is a little important, as every year on September 28th, the world observes the International Day for Universal Access to Information. And just as the name suggests, this day is about a very simple but powerful idea that everyone should have the right to seek, receive and share information. And if you ask me why is this day relevant today, then let me tell you that we live in a digital age, right? Where information is available to us almost instantly. But having access to information is only one part of the story. We also need to ask, is the information accurate? Is it reliable? And is everyone able to access it equally? Because you know what, with social media, artificial intelligence and the enormous amount of content available online, information integrity has become more important than ever. So the simple message of this day is, stay informed, question what you read, verify your sources and think before you share. Because access to information is a right, and using that information responsibly can help create a more informed, transparent and inclusive society. So yes, this is the International Day for Universal Access to Information, a reminder that the right information reaching the right people at the right time can truly make a difference. Well, on that note, let's move ahead and listen to some more amazing songs. This is Namaste Hello Adab on FM Rainbow 101.9, and I am Nisha right here with you, keeping you company in this beautiful musical journey. So the next track that I'm gonna play for you is called The Luminous by Ho Hey. And let me also tell you that at 10:30 a.m. you'll be listening to the live updates of the 20th edition of Asian Games 2026 to be held in Japan. So stay tuned. This is FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం ఒక మీడియా నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగే ద కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. యోగా ధ్యానంతో అద్భుత ఫలితాలు వస్తాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సంస్థ హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్తో కలిసి 5 ఏళ్ల పాటు పనిచేసేందుకు నిన్న సాయంత్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి దీని నిర్మాణం కోసం చేసిన రుణాన్ని కేంద్రం చెల్లించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆమోదించి ఏపీ జలదోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. నిన్న సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులు బీసీ హక్కుల సాధనపై చర్చించారు. దుబాయ్లో సేవా స్ఫూర్తి, సామాజిక భాగస్వామ్యం, జాతీయ నిబద్ధతను ప్రోత్సహించేందుకు భారత కాన్సులేట్ సేవా పక్షోత్సవంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నిన్న నిర్వహించిన వికసిత్ భారత్ రన్ 2026లో భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఫిట్నెస్ రన్ను భారత కాన్సులేట్ జనరల్ ఇండియన్ పీపుల్స్ ఫోరం సహకారంతో ప్రతిష్టాత్మకమైన దుబాయ్ ఫ్రేమ్ సమీపంలో నిర్వహించారు. ములుగు జిల్లా మేడారంలో 2 ఏళ్లకోసారి నిర్వహించే సమ్మక్క సారలమ్మ చిన్న జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు జాతర జరుగుతుందని తెలిపారు. 17వ తేదీన మండమెలిగే పూజలు ప్రారంభం, 18న మండమెలిగే పండగ పూజల కొనసాగింపు, 19న భక్తుల మొక్కుల చెల్లింపు, 20న మండమెలిగే ముగింపు కార్యక్రమాలుంటాయి. ఆసియా క్రీడలు 2026లో పురుషుల సింగిల్స్ స్క్వాష్, మహిళల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అభయ్ సింగ్, అనహత్ సింగ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయం అభయ్ సింగ్ ఏళ్ల తరబడి కృషి, నైపుణ్యం, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యుత్తమ క్రీడాకారులతో పోటీ పడుతూ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన అనహత్ సింగ్ను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దీంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్కు చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15

0: డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ రికమెండింగ్ అ బుక్ టు యువర్ ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ యూ సింప్లీ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ అ మస్ట్ రీడ్? వాట్ ఇఫ్ వీ టోల్డ్ యూ దట్ యూ కుడ్ నౌ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
2: FM Rainbow 101.9.
3: वेलकम बैक दोस्तों, आप सुन रहे हैं एफएम रेनबो 101.9 आकाशवाणी हैदराबाद. शो चल रहा है नमस्ते हेलो आदाब, और मैं हूं निशा आपके साथ इस खूबसूरत से म्यूजिकल जर्नी में. और जितना कि मैं हूं आपके साथ उतना ही आप भी हमारे साथ बने हुए हैं. तो अगर आपको कोई मैसेज हम तक पहुंचाना है तो हमारा व्हाट्सएप नंबर है 4023234822. और यहां पर बहुत पहले सरवर अली जी का एक मैसेज आया हुआ था, एक सॉन्ग रिक्वेस्ट आई हुई थी फ्रॉम द फिल्म पाकीज़ा. एंड क्योंकि ये लता मंगेशकर जी की आवाज़ में है तो ये गाना मैं ज़रूर प्ले करूँगी. एंड इस सॉन्ग के म्यूज़िक डायरेक्टर हैं गुलाम मोहम्मद और गीत के बोल कैफ़ी आज़मी के. दोस्तों, कुछ ऐसी आवाज़ें होती हैं जो सिर्फ सुनी नहीं जाती, सुनकर महसूस की जाती है. और लता मंगेशकर जी की आवाज़, या फिर ऐसा कह लें कि लता दीदी की आवाज़, उन्हीं आवाज़ों में से एक थी जिसे जब सुनते हैं तब हम गुनगुनाते हैं. और ये गाना भी कुछ उसी तरह का है. उनके सारे ही गाने कुछ ऐसे ही हैं, खूबसूरत और दिल में बस जाने वाले. तो ये गाना अगर सरवर अली जी आप हमें सुन रहे हैं तो आपके लिए, सुनते रहिए, ये है FM Rainbow 101.9.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
4: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
3: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
4: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
3: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
4: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: And race 3 being delayed right now. Moving to the women's events, Harshita and Sheetal finished 4th in race 1 of the women's skiff, with Hong Kong, China taking the top position. Their race 2 is now underway as well. In the women's dinghy, Netra finished 6th in the opening qualification race, with Singapore at the top, and once again race 2 is currently running. And finally, in the mixed dinghy, Shraddha and Ravindra finished 8th in the race 3 of the opening series, with Japan taking first place. Race 4 is now on, so we are still waiting for the latest positions from the Indian pair.
1: आज क्रिकेट में रोमांचक मुकाबले की उम्मीद की जा रही थी. भारत बनाम अफगानिस्तान का एक मुकाबला होने वाला था जो बारिश की वजह से रद्द कर दिया गया. हालांकि भारत ने पिछला मुकाबला जापान से खेला था, आह और वाह का मुकाबला था. बड़ी मुश्किल से भारतीय टीम ने उस मुकाबले को जीता था. आज उम्मीद की जा रही थी जब भारतीय टीम अफगानिस्तान के खिलाफ उतरेगी तो एक जबरदस्त मुकाबला देखने को मिलेगा, लेकिन बारिश की वजह से रद्द हो गया मुकाबला. लेकिन अब भारत का सामना श्रीलंका और नेपाल के बीच होने वाले क्वार्टर फाइनल की जो विजेता टीम होगी उससे सेमीफाइनल 1 अक्टूबर को खेला जाएगा. यह भी बता दूं भारतीय टीम सेमीफाइनल में कैसे पहुंची, चूंकि वरीयता और रैंकिंग के आधार पर फैसला किया गया कि भारतीय टीम को आगे पहुंचाया गया और भारतीय टीम सेमीफाइनल उतरेगी. और हां, एक और जो दूसरा सेमीफाइनल होगा उसमें पाकिस्तान की टीम ऑलरेडी पहले पहुंच चुकी है.
0: While we are giving you these updates, there are some action which is coming in live from the squash courts, where the women's team match has started. The Pool C match number 3 between India and Japan has started, which is after their victory on China by 2-1 earlier today. So the next update that we will be coming to you in an hour, we will come with the results of the squash match, which is just starting right now. Until then, stay tuned to Akashwani. This is Vidushi Vats with Mohammad Shahid Azmi, bringing you all the latest updates from Asian Games. See you in an hour. Thank you very much.
2: FM Rainbow 101.9.
3: Hello, dear listeners. Mana life lo. ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇరానీ చాయ్,
3: బన్ మస్కా,
2: హైదరాబాదీ బిర్యానీ,
3: టంగ్ ది కబాబ్,
2: కుర్బానీ కా మీఠా,
3: షహదూద్ మలాయ్.
2: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
3: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
2: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
3: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
3: it's culture, history and flavor rolled into one.
2: Jashne Hyderabad.
0: FM Rainbow 101.9.
4: All right, it's 11:51 by the studio clock. A very good morning, a very good afternoon to your listeners. Aap sun rahe hain Akashvani Hyderabad, FM Rainbow 101.9. Aur kahin na kahin itne khoobsurat khoobsurat Lata ji ki awaaz mein gaane main sun rahi hu na ki good afternoon bolna tha aur mere muh se good morning nikal gaya. And I think aapka bhi kuch wahi haal hoga, aap bhi gungunaa rahe honge aur gaano mein kho gaye honge, hai ki nahi? Well, yahan par agar messages main dekhu WhatsApp ke to aisa to nahi lagta bilkul ki aap kho चुके हैं, क्योंकि यहाँ पर आप अपनी मौजूदगी जता रहे हैं. यहाँ पर काफ़ी सारे मैसेजेस आए हुए हैं एंड इन मैसेजेस की बात करें तो सबसे पहले हमारे साथ जुड़े हुए हैं हिंदुस्तानी दिल से हैदराबादी इकबाल जी एंड कहते हैं नमस्ते आरजे निशा, आपको भी नमस्ते एंड हैप्पी हैप्पी गुड आफ्टरनून. तो आपको भी अ वेरी गुड आफ्टरनून. मैसेज भेजने के लिए बहुत बहुत शुक्रिया. और इनकी भी एक सॉन्ग रिक्वेस्ट है फ्रॉम द फिल्म जंजीर. एंड ये जो गाना है जंजीर का, ये है यारी है ईमान मेरा. तो जी हाँ, बिल्कुल कोशिश करूँगी. और ये लिखते हैं कि पल पल तुझे ही याद किया करता हूँ, हर धड़कन के साथ तेरा ही नाम लिया करता हूँ, दूंगा साथ तेरा कदम कदम पे, तू हर कदम पे मुझे हम सफ़र समझना. हुआ क्या बात है, जैसे आप मुझे आज इस म्यूज़िकल जर्नी में हम सफ़र समझ रहे हो, और इसलिए मैं भी आपका कदम कदम पे बिल्कुल साथ दे रही हूँ. और यहाँ पर एक और मैसेज, ये है हुदा बाबा नगर से, लिखती है निशा जी कैसे हैं आप, तो मैं बिल्कुल बढ़िया हूँ. हाय हेलो, उम्मीद

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా? సరిగ్గా.

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినపట్టు

నిక్కులు తై తక్క తై తక్క తై తక్క తై తక్క తై తై తై తై తై తక్క దిన్న దిన్న కర దిన్న దిన్న తంగడ తక్క తరగడ తక్క దిగి దిగి దిగి తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తది గిణతుం తది గిణతుం తది గిణతుం తాంగిడ తగ్గ తరికిట తగ్గదివి తాంగిడ తగ్గ తరికిట తగ్గదివి తాంగిడ తగ్గ తరికిట తగ్గదివి తత్త దిం తన్నక్క దిన్న దిం తన్నక్క దిన్న దిదిం తన్నక్క దిన్న దిం తన్నక్క దిన్న తగ్గ దిమి తగ్గ దిమి తగ్గ దిమి తగ్గ దిమి తగ్గ దిమి తగ్గ దిమి తగ్గ దిమి తగ్గ దిమి ఆహా ఓహో ఆహా తరికిట తరికిట తరికిట తరికిట దిద్దు దిద్దు నక్క దిన్న దిద్దు దిద్దు.

హలో, అందరికీ నమస్కారం, వడకం, ఆదాబ్, శుభ మధ్యాహ్నానికి స్వాగతం. మరి ఎలా ఉన్నారు? పప్పు, బూరలు, గారెలు అన్నీ కూడా ఫెస్టివల్ సీజన్లో అన్నీ అయిపోయాయి కదా. మళ్ళీ ఫెస్టివల్ వచ్చేస్తుంది, మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసాం. సో అలాగే మన పాట కూడా అలాగే వెళ్ళింది కదా, పెళ్లి పుస్తకం సినిమా నుంచి బాలుగారు పాడిన పాట. ఇందులో రాజన్ ప్రసాద్ గారు కాంబినేషన్లో, దివ్యభారతి గారు కాంబినేషన్లో, దివ్యవాణి సారీ. సో ఇలా వీళ్ళందరి కాంబినేషన్లో మంచి మూవీలో సాంగ్ ఎప్పుడు గుర్తుండిపోతుంది కదా. ఎస్, అలాగే మనకి డే ఎలా స్టార్ట్ అవుతుంది, రోజు ఏం చేస్తారు, కరాగ్రి లక్ష్మి కరముల సరస్వతి ఇలా చదువుకుని స్టార్ట్ చేస్తారా, క్లైమేట్ చూసేస్తారా, ప్రకృతిని ఆస్వాదిస్తారా, విండోలోంచి సూర్యుని చూస్తారా, లేదంటే మీ చిటి తల్లి చిన్ని బాబుని చూస్తారా, లేదా అమ్మని చూస్తారా, నాన్నని చూస్తారా, ఏమి ఇష్టమైన గాడ్ ప్రేయర్ చేస్తారా. కానీ కొంతమంది లవర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పాలి. ఏంటి, ఎవరు వాళ్ళు అనుకున్న ఎదురు చూస్తున్నారా? ఎస్, చాయ్తోని ఎందుకు రోజు మొదలవుతుంది, ఇక్కడే స్టార్ట్ అయింది కదా. ఎస్, చాయ్ లేకపోతే తలకైన పోస్తుంది బాబు, ఒక్కసారి చాయ్ తాగకపోతే కష్టంగా ఉంటుంది. మళ్ళీ చాయ్ తాగుతారంటే ఇమీడియట్లీ తాగేస్తూ ఉంటారు కొంతమంది. అలా నాన్ స్టాప్గా ఎవరు ఆఫర్ చేసినా చాయ్ని మాత్రం వద్దు అని మాత్రం అనరు. ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మందికి గుర్తొచ్చేది ఒక కప్పు చాయ్. చాయ్ అనేది కేవలం పానీయం కాదు, రోజును మొదలుపెట్టే ఒక చిన్న అలవాటు. వేడి చాయ్తోనే ఉంటే ఉదయాన్ని మనసుకు ఒక ఉత్సాహం కలుగుతుంది. కుటుంబంతో కలిసి చాయ్ తాగడం వల్ల ఒక చిన్న ఆత్మీయ సమయంగా మారుతుంది. కొంతమందికి చాయ్ రుచి కంటే దాని వాసనే ఉదయాన్ని గుర్తు చేస్తుంది. రోజంతా ఎంత హడావుడి ఉన్నా ఉదయపు చాయ్ మాత్రం మన కోసం కేటాయించిన సమయంలా ఉంటుంది. అందుకే చాయ్తో రోజు మొదలవటం ఒక అలవాటు మాత్రమే కాదు, ఒక అనుభూతి కూడా. ఒక చిన్న కప్పు చాయ్ మన రోజుకి అందమైన ఆరంభాన్ని ఇవ్వగలదు. చాలామంది ఆఫీసర్స్ కానీ లేదంటే ఇంకా ఎంప్లాయీస్ కానీ చాయ్ టైం అంటే చీప్ ట్రీ బ్రేక్ అనగానే వెళ్ళిపోయి చాయ్ దగ్గర స్నాక్స్ తింటూ బిస్కెట్స్ తింటూ చాయ్ తాగదు. ఇంకా మనం బస్టాప్లో ఉంటే అక్కడ చాయ్ కాసే చాయ్ అన్న దగ్గర నుంచి భలే స్మెల్ వస్తుంది కదా, అది కాస్తూ కాస్తూ కాస్తూ ఉంటుంటే ఎస్ చాయ్తోనే డే స్టార్ట్ అయిందని చాలామంది ఇలా ఫీల్ అవుతారు. అండ్ కొంతమంది మిల్క్ బాయ్స్ ఉంటారు నాలా, సో అలా మిల్క్తోని, అలా కొంతమంది వార్మ్ వాటర్, సో వార్మ్ వాటర్తో కొంతమంది, ఇంకో కొంతమంది జీలకర్ర వాటర్ని, వెయిట్ లాస్ అవ్వాలని, పొద్దున్నే బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలని క్లియర్ అవ్వాలని చెప్పేసి ఇలా రకరకాలుగా యూజ్ చేస్తారు. ఒక్కొక్క డే ఒక్కొక్క రకంగా స్టార్ట్ అవుతుంది. మీ డే ఎలా స్టార్ట్ అవుతుందో, ఆ పాత రోజుల్లా ఉందా, కొత్తగా అనిపిస్తుందా, ఎవరైనా చెప్తే మీరు ఫాలో అవుతున్నారా, మీ హెల్త్ ఇష్యూస్ నుంచి వల్ల వచ్చిన ఫాలోయింగ్, అది మీరే రూట్ మ్యాప్ వేసుకోండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది జస్ట్ నీ హైదరాబాద్, నేనే మీ వేణు. ఊ

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఆహారం వేడిగా ఉండాలి అనుకుంటా, కానీ కొన్ని వంటకాలు చల్లారిన తర్వాత ఎందుకు రుచిగా ఉంటాయి? వెజిటేరియన్ వాళ్ళకి బాగా రుచిగా ఉండేది పప్పుచారండి. ఈరోజు పులుసు, రేపటికి మరగబెడుతూ ఉంటే బాగుంటుంది. అలా చేపల పులుసు కూడా అంటూ ఉంటారు. యా, ఈరోజు కర్రీని రేపటికి బాగుంటుంది, ఈరోజు వండింది అంత టేస్ట్గా ఉండదు అంటారు చాలామంది. ఇంకొకటి ఏంటంటే, వేడిగా ఉంటే కొన్ని పదార్థాలు బాగుంటాయి, చల్లారితే ఇంకొన్ని పదార్థాలు బాగుంటాయి. అలాంటివి తెలుసుకుందాం. వేడి వేడి ఆహారం తింటేనే రుచి ఎక్కువగా ఉంటుందని మనం అనుకుంటాం, కానీ కొన్ని వంటకాలు చల్లారిన తర్వాత మరింత రుచిగా అనిపిస్తాయి. వంటలో కలిసిన పదార్థాలకు కొంత సమయం దొరికితే వాటి రుచులు మరింతగా కలుస్తాయి. అందుకే కొన్ని పులుసులు, కూరలు, పచ్చళ్ళు మరుసటి రోజు కూడా ప్రత్యేకంగా అనిపిస్తాయి. వేడి తగ్గినప్పుడు కొన్ని మసాలాల రుచి మనకు మరింత స్పష్టంగా తెలుస్తుంది. ఇది రుచికి మాత్రమే కాదు, వంట విధానానికి కూడా సంబంధించిన విషయం. కొన్ని వంటకాలకి సమయం కూడా ఒక ముఖ్యమైన పదార్థాల పనిచేస్తుంది. అందుకే కొన్ని రుచులు వేడిలో కాదు, కాస్త ఆగిన తర్వాత పూర్తిగా బయటపడతాయి అనమాట. అప్పుడే ఫ్రెండ్షిప్ చేసాయనుకోండి, కొన్ని రకాలు కలిసిపోతాయి. కొంతమంది లేట్గా ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తారు, లైఫ్ లాంగ్ ఉంటారు అలా అనమాట బాండింగ్. సో వేడివేడిగా ఉన్నప్పుడు కొంత టేస్ట్ అనిపించినా చల్లారిన తర్వాత ఇంకా టేస్ట్ ఉంటుంది, అది వేరే విషయం. ఇది పీకిల్స్ నిల్వ పచ్చళ్ళు అయినా సరే, అలాగే పులుసు కూరలు అయినా సరే, ఏదైనా సరే అండి, ఈరోజు చేసింది రేపటి మరగబెట్టి మళ్ళీ మీరు మీకు బాగా గుర్తుంది అమ్మ చేసిన పప్పుచారు కదా, ఎస్ చేపల పులుసు అని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఇలా పులుసుతో ఏ కర్రీ అయినా సరే అది రేపటి రోజు బాగుంటుంది. కొన్ని కూరలు ఈరోజు కన్నా మరుసటి రోజుకి ఇంకా టేస్ట్ అనిపిస్తాయి. తను ఆనియన్ కానీ కొబ్బరి పొడి కానీ వేస్తే అది నెక్స్ట్ రోజుకి ఉండడం అస్సలు కుదరదు. అది ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా బయట ఉంచినా సరే ఆ టేస్ట్ మారిపోతుంది, అది మనం తినడానికి కూడా కడుపు పనికి చాదు. అందుకోసం ఏం చేస్తారంటే, అలాంటి పదార్థాలు ఏం చేశారంటే, మీరు ఎంత వేడి చేసి పెట్టినా అలాంటి ఆనియన్ వేసింది కావచ్చు, కొబ్బరి మసాలా వేసింది కావచ్చు, ఫ్రిడ్జ్లో నిల్వ చేయకండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. మీరు వింటుంది జస్ని హైదరాబాద్.

0: Hey, did you know the Kakatiya Kalatornam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: FM Rainbow 101.9.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. యా, కనిపించే చిన్న చిన్న వృత్తుల వెనక పెద్ద చరిత్ర ఉందా? మన చుట్టూ కనిపించే చిన్న వృత్తులు చాలా సాధారణంగా అనిపిస్తాయి, కానీ వాటి వెనక తరతరాలుగా వస్తున్న నైపుణ్యం, అనుభవం దాగి ఉంటుంది. కుండలు చేసే చేతులు, బట్టలు నేసే వేళ్ళు, చెక్కను మలిచే కళాకారుడు పని, ఇవన్నీ ఒక చరిత్రే. ఒక వృత్తి కేవలం జీవనోపాధి కాదు, ఒక ప్రాంతపు సంస్కృతికి గుర్తు కూడా కావచ్చు. పుస్తకాల్లో కనిపించిన ఎన్నో పద్ధతులు చేతుల అనుభవంతో తరతరాలకు చేరతాయి. కాలం మారినా కొన్ని వృత్తులు కొత్త రూపాల్లో కొనసాగుతూనే ఉంటాయి. చిన్నదిగా కనిపించే ఒక వృత్తి వెనక పెద్ద కుటుంబ చరిత్ర ఉండొచ్చు. ఒక చిన్న పని వెనక ఎన్నో తరాల కష్టం, కళ, జీవితం దాగి ఉంటుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

ప్రదేశాలు చూడటం మాత్రమే సరిపోదు. ఆ నగరపు చిన్న వీధిలో నడిస్తే అక్కడ అసలు జీవితం మన కళ్ళకు కనిపిస్తుంది. ఒక పాత ఇల్లు, చిన్న దుకాణం, పాత చెట్టు కూడా ఆ నగరానికి ఒక కథ చెప్పవచ్చు. అక్కడ మనుషులతో మాట్లాడితే పుస్తకాల్లో లేని ఎన్నో విషయాలు తెలుస్తాయి. పాత తరాల జ్ఞాపకాలు వింటే నగరం ఎలా మారిందో అర్థమవుతుంది. వీధులు నగరాన్ని చూపిస్తే కథలు ఆ నగరం మనసుని పరిచయం చేస్తాయి. నగరాన్ని చూడడానికి కళతో ప్రయాణిస్తే తెలుసుకోవడానికి మనసుతో వినాలి కదా. ఎందుకంటే ఒక నగరం కేవలం ప్రదేశం కాదు, ఎన్నో జీవితాల కలిసిన ఒక అందమైన పెద్ద కథ అనమాట. కథ ఇంటింటికి ఒక కథ ఉంటుంది, ఒక నగరానికి ఒక కథ ఉంటుంది, వీధి వీధికి ఒక కథ ఉంటుంది, ఒక చెట్టుకు ఒక కథ ఉంటుంది, బస్ స్టాప్కి ఒక కథ ఉంటుంది. ఆ కథలన్నీ మనం తెలుసుకున్నట్టు ఆ నగరం పరిచయం అవుతుంది. నగరం చుట్టూ తిరిగినా కాడ లేక పోయినా సరే గూగుల్ తెరిచి చూడండి, బోల్డ్ విషయం తెలుస్తాయి. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బో తో మీ లైఫ్ రంగులమై మీరు వింటుంది జాస్ని హైదరాబాద్. నేనే మీ వేణువు.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. నేనే మీ వేణు జస్ని. హైదరాబాద్ వింటున్నారు. ఒక నగరాన్ని నిజంగా తెలుసుకోవాలంటే దాని వీధుల్లో నడవాలా, దాని కథలు వినాలా, ఒక నగరాన్ని తెలుసుకోవాలంటే పెద్ద భవనాలు, ప్రసిద్ధ

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే నాలుగు జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం పెట్టుబడిదారుల చర్చల్లో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహాకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు, విధానకర్తలతో కలిసి ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు ఎజెండాపై ఆమె చర్చిస్తారు. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలు చేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దేశంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ జాన్ మాస్ట్ బృందంతో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంతో పాటు భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో 100 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, ఆరోగ్య రక్షణ, ఆర్థిక సాయం ద్వారా సామాజిక భద్రత కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఆయన, పేదలకు సన్నబియ్యం అందించే పథకం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్న ఈ ఆందోళనలో ఏఐసీసీ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ను బెదిరిస్తూ విషాన్ని చిమ్ముతోందని, హైదరాబాద్లోని నిరసన ర్యాలీ వారి రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలను అక్రమంగా అరెస్టు చేస్తూ రాజ్యాంగబద్ద వ్యవస్థలపై దాడులు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ నిరంకుశ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఇంటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం. మన జీవితంలో అంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చుకోవడం తప్ప తప్పేనా? తప్ప ఏమను ఆలోచిస్తారు? ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చుకుంటే చాలామంది తప్పుగా భావిస్తారు. కానీ పరిస్థితులు మారినప్పుడు మన ఆలోచనలు మారటం కూడా సహజమే. నిన్న సరైందిగా అనిపించిన విషయం ఈరోజు కొత్త అనుభవంతో మరోలా కనిపించవచ్చు. తప్పు తెలిసిన తర్వాత కూడా అదే నిర్ణయానికి కట్టుబడి ఉండటం కంటే మారడం మంచిదే కావచ్చు. నిర్ణయం మార్చుకోవడం అంటే మాట తప్పడం కాదు, కొత్త విషయాన్ని అంగీకరించడం కూడా కావచ్చు. జీవితంలో ఎదురయ్యే అనుభవాలు మన ఆలోచనలకు కొత్త దిశను చూపిస్తాయి. అవసరమైనప్పుడు మారగలగడం కూడా ఒక రకమైన ధైర్యమే. కొన్నిసార్లు దారి మార్చుకోవడమే సరైన దారిని కనుగొనే ప్రయత్నం చేయడమే. అంతే, నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చుకోకూడదు, అదే నిర్ణయంతో ఉండాలి, అదే కట్టుబాటుతో ఉండాలి, నేను పట్టింది కుందేలుకి మూడే కాళ్ళు అంటే కష్టం కదా, అర్థం చేసుకోండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ ఏంటంటే ఏం మాట్లాడుకుందాం అనేది కొంచెం క్యూరియాసిటీగా ఉంది కదా, మంచి మంచిగా అనిపిస్తున్నాయి కదా. పాట కూడా చాలా బాగున్నాయంట. బోధన్ పోచంపల్లి నుంచి నాకు మెసేజ్ వచ్చి పెట్టారు. సో మార్కండే గారు థ్యాంక్ యూ సో మచ్, మీరు ఎప్పుడు ఇలా బ్లెస్ చేస్తుంటే ఇంకా మంచి మంచి షోలు చేస్తుంటాం. ఒక తరం నుంచి మరో తరానికి మారిన జీవన శైలి ఏంటి అంటే ఆ తరం నుంచి ఈ తరాన్ని వాళ్ళు ఒక డిఫరెంట్గా ఉంటే వీళ్ళు ఒక డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళ అప్పుడు టెక్నాలజీ ఉండకపోవచ్చు, వీళ్ళు అప్పుడు టెక్నాలజీ ఉంటుంది. ఒక తరం జీవించిన విధానం మరో తరం జీవిస్తున్న విధానం చాలా వరకు మారిపోయింది. ఒకప్పుడు ఉత్తరాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు క్షణాల్లో సందేశాలు పంపుతున్నారు. ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి గడిపే సమయం ఎక్కువగా ఉండేది, ఇప్పుడు జీవితం వేగంగా మారింది. ఆహారం, ప్రయాణం, పని, వినోదం ప్రతి విషయంలోనూ కొత్త మార్పులు వచ్చాయి, సౌకర్యాలు పెరిగాయి. అదే సమయంలో జీవితం మరింత వేగంగా మారింది. అయినా పాత తరాల దగ్గర ఉన్న కొన్ని మంచి విలువలు ఇప్పటికీ అవసరమే. కొత్తదనాన్ని స్వీకరిస్తూనే మంచిదైన పాతదనాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యం. తరాలు మారినా మనుషుల మధ్య అనుబంధం, ఆప్యాయత మాత్రం మారకూడదు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మనసులో దాచుకున్న మాటను చెప్పడానికి సరైన సమయం ఎప్పుడు వస్తుంది అంటే, మనసులో ఎన్నో మాటలు ఉన్నా వాటిని చెప్పడానికి చాలాసార్లు వెనకడుగు వేస్తాం. క్షమాపణ కావచ్చు, కృతజ్ఞత కావచ్చు, ప్రేమ కావచ్చు, కొన్ని

మాటలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటే కొన్నిసార్లు ఆ సమయమే దూరమైపోతుంది. అయితే మనసులోని మాటను చెప్పేటప్పుడు ఎదుటివారి మనసును కూడా గౌరవించాలి. కోపంలో చెప్పిన మాట కంటే ప్రశాంతంగా చెప్పిన మాట ఎక్కువ కాలం గుర్తుంటుంది. చెప్పాల్సిన మంచి మాటను మరీ ఎక్కువగా వాయిదా వేయటం అవసరం లేదు. కొన్ని మాటలు బయటకు వచ్చిన తర్వాత మనసులోని భారమే తగ్గిపోతుంది. చెప్పాల్సిన మాటకు సరైన సమయం అంటే మనసు సందర్భం సిద్ధంగా ఉన్న క్షణం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మరి కొద్దిసేపట్లో 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 జపాన్లో జరుగుతున్న ఈ అప్డేట్స్ విందాం.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మన జీవితంలో మనకు తెలియకుండానే ప్రభావం చూపిన వ్యక్తులు ఎవరు అంటే, నా జీవితంలో లైఫ్లో ఉన్నారా అని ఆలోచిస్తే, థింక్ చేస్తే నెంబర్ మీద కౌంట్ చేసుకోవచ్చు ఫింగర్స్ మీద. మన జీవితాన్ని మార్చిన వ్యక్తులు ఎప్పుడు మనకు అత్యంత దగ్గరగా ఉన్నవారే కావాల్సిన అవసరం లేదు. ఒక గురువు చెప్పిన మాట, ఒక స్నేహితుల సలహా, ఒక అపరిచిత సహాయం కూడా ప్రభావం చూపించవచ్చు. కొంతమంది మన జీవితంలో కొద్దిసేపే ఉంటారు, కానీ వాళ్ళ మాటలు సంవత్సరాల పాటు గుర్తుంటాయి. వాళ్ళకు తెలియకుండానే మన ఆలోచనలు మార్చి ఉండవచ్చు. ఒక చిన్న ప్రోత్సాహం మనలోని భయాన్ని తొలగించి ఉండవచ్చు. ఒక మంచి వ్యక్తిని చూసి మనం కూడా మంచిగా మారాలని అనుకుని ఉండవచ్చు. మన జీవిత కథలో కనిపించిన పాత్రలు కూడా చాలా ముఖ్యమైనవి. మనల్ని మంచి దారిలో నడిపించిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవడం ఒక అందమైన కృతజ్ఞత. ఒక లైఫ్లో కష్టపడుతున్న వాళ్ళు అనుకోండి, ఒక ఆపర్చునిటీ రాలేదు, ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక సినిమా ఆపర్చునిటీ రాలేదు, ఒక సీరియల్ ఆపర్చునిటీ రాలేదు, లేదంటే ఇంకేదో షో రాలేదని నేను ఫీల్ అవుతున్నాను అనుకో, అదే టైంలో మనకి స్పాంటనేటివ్గా కాకుండా హంటింగ్ చేసినట్టుగా కాకుండా, లేదు ఏదో ఒక రోజు ఫైన్ డే వస్తుంది నీకు అని సపోర్ట్ చేసేవాళ్ళు, లేదా ఓదార్పు విషయాల తర్వాత, లేదా ఎంకరేజ్మెంట్, నువ్వు డిఫరెంట్గా రెడీ అవ్వు, డిఫరెంట్ గెటప్స్ ఉండు, డిఫరెంట్ లుక్లో ఉండు, డిఫరెంట్గా రెడీ మోడ్యులేషన్ చెయ్యి, ఇలా లేదా ఎక్సర్సైజ్ చెయ్యి, వార్మప్ చెయ్యి, ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ బాణాలలాగా రామబాణాలా ఎక్కువ పెడుతూనే ఉంటారు. మనకి ఎక్కడ హంటింగ్ అవుతూ ఉంటుందంటే, రోజు పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, ఓకే రేపు ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనుకుంటూ ఉంటాం, కానీ ప్లాన్ ఏ ప్లాన్ బి చేంజెస్ అవుతూ ఉంటాయి. కానీ ఒక్కరికి సక్సెస్ వచ్చిందని ఆ సక్సెస్ చూసి ఎప్పుడు ఏడవకూడదు. ఆ సక్సెస్ వెనక ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుసు. చూసేవాళ్ళు ఏంటంటే, ఒక ఇంటర్వ్యూనో లేదంటే ఒక ఎక్కడన్నా చెప్పినప్పుడు సందర్భాల్లో మనం క్యాప్చర్ చేయొచ్చేమో, కానీ ఆ సక్సెస్ రావడానికి ఎంత కష్టపడి ఉంటారు, ఎంత బిల్ చేసి ఉంటారు. ఒక చిన్న ఇల్లు ఒక ప్లేస్లో కొనుక్కోవాలనుకోండి, ఆ ప్లేస్ కోసం దాని పడిన కష్టం, రూపాయి ఎంత ఖర్చు ఉంటుందో అది వాళ్ళకి తెలుసు. తర్వాత వాళ్ళని మంచి ప్రొజెక్టర్గా, మంచి మనిషిగా, మంచి మానవత్వం, హ్యుమానిటీ ఉన్న వ్యక్తిగా, సంఘంలో సహాయం చేసే వ్యక్తులుగా ఒక పరిచయం అవ్వాలి అంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేయాలి? ఒక 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఒక లేదండి, 1 రూపాయి సంపాదిస్తే దాంట్లో పావుల దాచుకోవడం, 1 పావుల ఖర్చు పెట్టుకోవడం, 1 పావులానేమో భవిష్యత్ తరాలకు ఉంచుకోవడం, 1 పావుల దానం చేయడం, ఇలా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు చెప్తూ ఉంటారు కదా. సో ఇలా ఎంతమంది చేస్తున్నారు. ఇప్పుడు జెన్జీలు అయితే అసలు ఈ మధ్య జెన్జీ అని బాగా మా షో పేరు కూడా ఈవినింగ్ 6 తర్వాత అదే ఉండింది అనుకో, అసలు ఎవరు వినట్లేదు, ఒక వినాలని అనుకోవట్లేదు. చెప్తే కూడా మీరు చెప్పేది ఏంటి అనుకుంటారు. అండ్ సీనియర్స్ అయితే ఏంటి, జూనియర్స్ అయితే ఏంటి, క్వశ్చన్ చేస్తారు మమ్మల్ని అంటారు, మాకు నచ్చినట్టు మేము ఉంటాం అంటుంటారు, ఇలా చాలామంది. కానీ ఈ సొసైటీలో పేరు విన్న వ్యక్తుల్ని ఒక్కరిని

చూసినా సరే వాళ్ళ సక్సెస్ వెనక వాళ్ళ ఎంత ఇమేజ్ ఉండింది, ఎంత కష్టం ఉండింది, ఎన్ని రకాలు ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు. అంతేగాని ఇప్పుడు వచ్చే నిన్న మొన్న వచ్చి ఒక రోజు సక్సెస్ వచ్చి లైమ్ లైట్లోకి వచ్చినకో సక్సెస్ కాదు అది. వాళ్ళు అన్నేళ్ళు కష్టపడినంత జీవితం అంటే అందుకే అలనాటి నటీమణులు, అలాంటి తారలు, అలాంటి వాళ్ళు అని ఇలా మాట్లాడుతూ ఉంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఏదో ఒక సినిమా ఒక సీరియల్తోని ఒక ఫేమ్ నేమ్ వస్తే వాళ్ళ వాళ్ళ కష్టం వెనక ఏముంది, బ్యాక్గ్రౌండ్ ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఇట్లా మన జీవితంలో మనకు తెలియకుండా ప్రభావం చూపించే వ్యక్తులు చాలామంది ఉంటారు, అదే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉంటారు. దేనికి మంచి అయితే తీసుకోండి, మంచి కాకపోతే పక్కన వదిలేయండి, అంతే, దట్స్ ఇట్. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణు, మీరు వింటుంది డబుల్ కమీటా.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. చాలామంది అనుకుంటూ ఉంటారు ఉన్న దానిలో కొంచెంగా ఉంచుకొని కొంచెంగా మనం లైఫ్ లీడ్ చేస్తూ బాగుంటుందా, లేదంటే ఉన్నదానికన్నా గొప్పగా ఎదుటి వాళ్ళు అంత బాగా ఉన్నారు కదా మనం కూడా అలా ఉండాలని కోరుకొని, అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుని ఇలా ఉండాలా అనుకుంటాం. కొన్ని వస్తువులకు విలువ వాటి ధరలో ఉండదు, వాటితో ముడిపడిన జ్ఞాపకాల్లో ఉంటుంది. అంటే ఒక పాత గడియారం, పాత ఫోటో, చిన్న బొమ్మ ఇతరులకు సాధారణ వస్తువులా కనిపించవచ్చు, కానీ మనకు మాత్రం అవి ఎంతో విలువైనవి కనిపిస్తాయి. ఎందుకంటే వాటి విలువ వాటి ధరలో కాదు, వాటితో ముడిపడిన జ్ఞాపకాల్లో ఉంటుంది. ఒక వస్తువుని చూసిన వెంటనే ఒక మనిషి గుర్తుకు రావచ్చు, ఒక సంఘటన కళ్ళ ముందు నిలవచ్చు. కాలం గడిచే కొద్దీ వస్తువు పాత పడుతుంది, కానీ దాంతో ఉన్న అనుబంధం పెరుగుతుంది. అందుకే కొన్ని వస్తువులు డబ్బుతో కొనలేము, వాటి వెనక ఉన్న జ్ఞాపకాలు కొనలేము. అవి మన జీవితంలో ఒక ప్రత్యేకమైన క్షణాన్ని మన దగ్గర దాచిపెడతాయి. కొన్ని వస్తువులు వస్తువులు కావు, మన జ్ఞాపకాలకి చిన్న ఆనవాళ్ళు అన్నమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తినిచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి, సాహసానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ప్రతిదిన్ మీడియా నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం జరిగే ది కాంక్లేవ్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. మహిళల ఆర్థిక సాధికారితే కుటుంబ సమాజ అభివృద్ధికి పునాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన ఆయన, మహిళా సంఘాల వడ్డీలేని రుణ పరిమితిని 10 లక్షలకు పెంచామని, ఆ వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీలు సెంబీపూర్ రాజు, నవీన్ రెడ్డి తదితరులు అధికారులను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శంషాబాద్ రైతులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల భూములను గుంజుకుంటోందని, ఏడాది పాటు న్యాయ పోరాటం చేస్తే కేసీఆర్ పాలన మళ్లీ వస్తుందని ధైర్యం చెప్పారు. బుల్లెట్ రైలుకు ఎయిర్పోర్టు భూములను వాడుకోవచ్చని సూచించారు. రాష్టంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. నిజామాబాద్, మెహబూబ్ నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా 4 డిగ్రీలు అధికమయ్యాయి. నిజామాబాద్, మెహబూబ్ నగర్ జిల్లాలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 2000 రూపాయలు దాటిన యూపీఐ చెల్లింపులపై 0.4% ఎండీఆర్ ఛార్జీలు విధిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్పై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో స్పందించాలని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ, ఎన్పీసీఐలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో స్థానిక రిజర్వేషన్కు వరుసగా 4 ఏళ్లు విద్యాభ్యాసం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఈ నిబంధన ఏకపక్షంగా ఉందంటూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ పిఎస్ నరసింహ ధర్మాసనాన్ని కొట్టివేస్తూ గతంలో రాష్ట ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @EIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మర్మస్థానం కాదది నీ జన్మస్థానం. మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. శిశువులుగా మీరు పుట్టి పశువులు

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం. మన ప్రాంతంలో అందుబాటులో ఉన్న ఒక వనరుని దేశవ్యాప్తంగా అవసరమైన ఉత్పత్తిగా మార్చవచ్చా? ప్రతి ప్రాంతంలో అక్కడి పంటలు, నైపుణ్యాలు, సహజ వనరుల రూపంలో ప్రత్యేకతలు ఉంటాయి. స్థానికంగా సాధారణంగా కనిపించే ఒక వనరులోనే పెద్ద వ్యాపార అవకాశం దాగి ఉండవచ్చు. దానికి కొత్త ఆలోచన, సరైన తయారీ విధానం, మంచి నాణ్యతను జోడించాలి. ఆ ఉత్పత్తిని ఆకర్షణీయంగా తయారు చేసి దేశంలోని ఇతర ప్రాంతాలకు పరిచయం చేయవచ్చు. సరైన ప్యాకేజింగ్, నిల్వ, రవాణా ఉంటే మార్కెట్ మరింత విస్తరించవచ్చు. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.

ఉంటుంది. మన ప్రాంత ప్రత్యేకతను దేశానికి పరిచయం చేయడానికి వ్యాపార ఆలోచన ఒక వేదిక మారవచ్చు. ఒక చిన్న ప్రాంత వనరు సరైన ఆలోచనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందవచ్చు. మరి మీరు వింటుంది ఏంటో తెలుసా? ఇప్పుడు ఇన్వెస్ట్ ఇండియా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలి, దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, ఎంతవరకు రీచ్ అవుతుంది, కస్టమర్ని వినియోగదారుకి మనం ఎలా ఎంటర్టైన్ చేస్తాము, ఎలా మనకున్న గోల్ రీచ్ అవుతాం, ఇలాంటి విషయాలన్నీ బోల్డ్ అని

0: అమ్మగారు అమ్మగారు, ఒట్టేసి చెప్పండి అమ్మగారు.
1: ఏంటది
0: అందరిలా చూడరుగా నన్ను మీరు?
1: అంటే
0: ఆ ఏదో నా చూసింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
1: అయితే
0: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
1: రాదులే.
0: అంటే?
1: అంటే
0: నేనంటే
1: నువ్వంటే
0: మీకెంతో
1: నాకెంతో
0: ఇష్టం అన్నమాట.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. భారతీయ హస్తకళలకు ప్రపంచ మార్కెట్ని పరిచయం చేయడంలో సాంకేతికత పాత్ర ఉంటుందట. భారతదేశం ప్రతి ప్రాంతానికి తనదైన హస్తకళ కళాత్మక సాంప్రదాయం ఉంది. ఒకప్పుడు ఈ కళలు ప్రధానంగా స్థానిక మార్కెట్లకే పరిమితమయ్యేవి. ఇప్పుడు సాంకేతికత ద్వారా ఒక చిన్న గ్రామంలోని కళాకారుడి పని కూడా ప్రపంచానికి కనిపించవచ్చు. డిజిటల్ వేదికల ద్వారా ఉత్పత్తిని చూపించడం, వివరాలు అందించడం, అమ్మకాలు చేయడం సాధ్యమవుతుంది. దూరంగా ఉన్న వినియోగదారుడు కూడా ఆ కళను తెలుసుకొని కొనుగోలు చేసే అవకాశం పొందుతున్నాడు. దీనివల్ల కళాకారుడికి కొత్త మార్కెట్తో పాటు కొత్త గుర్తింపు కూడా రావచ్చు. అయితే ఆధునికతను స్వీకరిస్తూనే అసలు కళా సాంప్రదాయాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మన చేతి వృత్తికి సాంకేతిక తోడైతే ఈ ప్రాంతపు ఒక ప్రాంతపు కళ అయినా ప్రపంచానికి చేరుతుందన్నమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులమయం. చాలామంది క్లాసికల్ డాన్సర్స్ ఉంటారు, లేదంటే కళాత్మక వస్తువులు తయారు చేస్తుంటారు. కొంతమంది ఎక్కడ కూర్చున్నా సరే పూసలు గుచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి అదే పని ఏంటంటే అమ్మడానికి కోసం కాదు, నలుగురికి ఆనందపరచడం కోసం, తెలిసిన వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడానికి, ఒక ఏదైనా ఒక ఆర్ట్.

వచ్చింది అనుకోండి, ఒక కళ ద్వారా ఎంటర్టైన్ చేస్తారు, ఒక కళ వచ్చిన ద్వారా మిగతా వాళ్ళకి వస్తువులు సేకరించి వాళ్ళకి అందిస్తారు. అంటే ఎప్పుడు ఇవ్వటమైనా తీసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి కదా అంటూ ఉంటారు చాలామంది. కానీ ఎప్పుడు ఇస్తుంటేనే ఆనందంలో, ఎప్పుడు మనం ఇస్తున్నాం అనుకో తీసుకునేవాడు ఎలాంటి స్థాయిలో ఉంటారు. ఇదే విషయంలో దశరథ మహారాజు కూడా సాష్టాంగ నమస్కారం చేశాట ఎవరికైనా, జనక మహారాజుకి. ఎందుకంటే తన కూతుర్ని ఇస్తుంటే ఈయన గ్రహీతగా, అంటే ఎవరైతే ఇచ్చేవాళ్ళు కన్నా కూడా తీసుకునేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకన్నా తక్కువ స్థాయి అనమాట. అంటే దశరథ మహారాజు అనే అతను చక్రవర్తి, ఆయనకన్నా తక్కువ వాడు సీతాదేవి తండ్రి జనక మహారాజు. అయినా సరే సీతాదేవి తండ్రి ఇస్తుంటే, అంటే కన్యాదానం చేస్తున్న తిని తీసుకున్నాడు కాబట్టి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ కూడా పెద్ద స్థాయిలో ఉంటారు, తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ స్థాయిలో ఉంటారు, వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో లైఫ్ రంగులమయం। భారతదేశంలో తయారైన ఒక వస్తువు భారతదేశం దాటి ప్రపంచంలో ప్రతి ఇంటికి చేరాలంటే ప్రయాణం ఎలా ఉంటుంది? భారతదేశంలో తయారైన ఒక వస్తువు ప్రపంచంలో మరో దేశంలోనికి ఇంటికి చేరడం వెనక పెద్ద ప్రయాణం ఉంటుంది। మొదట నుంచి ఉత్పత్తి తయారవ్వాలి, దాని నాణ్యత స్థిరంగా ఉండాలి, తర్వాత ప్యాకేజింగ్ ధర మార్కెటింగ్ అవసరాలు అంతర్జాతీయ ప్రమాణాలు అర్థం చేసుకోవాలి, ప్రపంచ వినియోగదారులకు ఆ ఉత్పత్తి గురించి పరిచయం చేయాలి, రవాణా పంపిణీ అమ్మకాలు ఒక్కొక్క దశ దాని ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తాయి। సాంకేతికత డిజిటల్ వేదికలు చిన్న సంస్థలకు కూడా ప్రపంచ మార్కెట్ను చేరుకునే అవకాశం కల్పిస్తున్నాయి। మన దేశపు నైపుణ్యం వనరులు సృజనాత్మకత ప్రపంచ వినియోగదారులకు చేరే మార్గాలు ఇప్పుడు విస్తరిస్తున్నాయి। మన దేశంలో మొదలైన ఒక ఉత్పత్తి ప్రపంచంలోని ఎన్నో ఇళ్లలో భారతదేశానికి ఒక పరిచయంగా నిలవచ్చు। మరి మీరు వింటున్నారు రెయిన్బో FM 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం।

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour.
2: Telangana,
1: the voice of our home state.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో 9 లైఫ్ రంగులమై. వ్యర్థంగా కనిపించే ఒక పదార్థాన్ని ఉపయోగకరమైన ఉత్పత్తిగా మార్చడం ద్వారా కొత్త పరిశ్రమను సృష్టించవచ్చా? మనకు వ్యర్థంగా కనిపించే ఎన్నో పదార్థాల్లో ఉపయోగకరమైన అవకాశాలు దాగి ఉంటాయి. వాటిని తిరిగి ఉపయోగించడం ద్వారా కొత్త ఉత్పత్తులను తయారు చేయవచ్చు. వ్యర్థాన్ని తగ్గించడంతో పాటు దాని నుంచి కొత్త వ్యాపార అవకాశాలను కూడా సృష్టించవచ్చు. వ్యవసాయ వ్యర్థాలు, వస్త్ర మిగులు, ఇతర ఉపయోగించుకున్న పదార్థాలు కొత్త ఉత్పత్తులకు ముడిసరుకులుగా మారవచ్చు. దీనికి సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, సృజనాత్మక ఆలోచన అవసరం. ఒకరి దృష్టిలో పనికిరానిది మరొక ఆలోచనలో విలువైన వనరుగా మారవచ్చు. ఇలాంటి ప్రయత్నాలు పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కూడా పెంచగలం. వ్యర్థాన్ని సమస్యగా కాకుండా ఒక అవకాశంగా చూడడం కొత్త పరిశ్రమలకు దారి చూపవచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో 9 లైఫ్ రంగులమయం. మీరు వింటుంది ఈ సమయంలో ఏంటి డబుల్ కామీట. సో మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ల జాప్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో జస్టిస్ జోయా మల్యా బాగ్చి న్యాయ వ్యవస్థపై స్వీయ విమర్శలు చేశారు. శాసన వ్యవస్థ ఆలస్యాన్ని ప్రశ్నించే ముందు కోర్టుల్లో కేసుల పెండెన్సీని గుర్తించాలని అన్నారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలు అమలు కాకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. యూపీఐ లావాదేవీలపై 0.4% ఛార్జీల విధింపుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో అక్టోబర్ 15 నుంచి ఈ కొత్త నిబంధనలు

0: అమల్లోకి రాబోతున్నాయి. ఛార్జీల విధింపు ప్రాతిపదికను వివరిస్తూ 4 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఎన్పీసీఐలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లతో ఎలక్షన్ కమిషన్ ఈసీ బీజేపీకి తొత్తుగా మారిందని, నిష్పాక్షికతను వదిలేసి ప్రవర్తిస్తోందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈసీ తీరుతో ఓటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని, ఎన్నికల నిర్వహణ పూర్తి మానిపులేట్ అవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమై పేదల భూములు లాక్కోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూములు ప్రభుత్వానివైతే పోలీసుల పహార ఎందుకని నిలదీస్తూ బాధితుల తరపున బీఆర్ఎస్ పోరాడుతోందని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్టంలో వాయుగుండం వర్షాల తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. నిజామాబాద్, మెహబూబ్ నగర్లలో 35, ఖమ్మంలో 34, హైదరాబాద్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎల్నినో ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేపాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ తీవ్ర వర్షాలు, వరదలు కారణంగా ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. ఆసియా క్రీడల్లో 9వ రోజు షూటింగ్లో ఇషాసింగ్ రజతం, కురాష్లో పింకీ బల్హార కాంస్యం సాధించారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషాసింగ్ హోరాహోరీ పోరు తర్వాత షూటాఫ్లో స్వర్ణం కోల్పోయి రజతంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. బాక్సింగ్లో లవ్లీనా సెమిస్చెరీ పతకం ఖాయం చేయడంతో భారత్ మొత్తం 39 పతకాలకు చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @aiRnews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. కొన్ని తాజా ట్యూన్స్ విన్నారు, అంటే మరి కొన్ని మిస్టర్ పెళ్ళం సినిమాలో చిత్రగారు అండ్ బాలు గారు పాడిన పాట సొగసు చూడతరమా, ఇంకోటి శ్రేయా ఘోషల్ అండ్ జాస్ప్రీట్ పాడిన జల జల జలపాతం నువ్వు అంటూ మీకు ఉప్పైన సినిమాలో నుంచి, 5 సినిమాల నుంచి ఉదిత్ నారాయణ ఉషా గారు పాడినట హొయ్ రాజు కన్నుల్లో నువ్వే, హొయ్ రాజు గుండెల్లో నువ్వే, ఇవి మీకు బ్యాక్ టు బ్యాక్ వచ్చేసి తర్వాత 5:30కి తెలుసుకుందాం గేమ్స్ అప్డేట్స్ ఉంటాయి జపాన్ నుంచి వచ్చే. వింటూ ఉండరు 101.9 రెండు మీ లైఫ్ రాంగుల్మయ్య.

నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నుంచి చూడాలని సినిమాలో నుంచి సుజాత గారు అండ్ బాలసుబ్రమణ్యం గారు పాడిన పాట అబ్బా ఇద్దు, ఈ మూడు బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తే తర్వాత 5:45కి ఇది మన చట్టం కార్యక్రమం ఉంటుంది. వింటుండ్రు 90.1 పాయింట్ 2 తొమ్మిది లైఫ్ రంగుల్ మై టేక్ కేర్ కీస్ మళ్ళీ మరొక రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతా సెలవు, బాయ్.

0: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమైన తర్వాత కార్యక్రమం. ఇది మన చట్టం. యువతలో నైపుణ్య శిక్షణ తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ శ్రీ కె వేణుగోపాల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇది మన చట్టం. ఈ కార్యక్రమాన్ని వెంటనే ఈ క్షణమే వింటారు.
1: FM Rainbow 101.9.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన యువతలో నైపుణ్య శిక్షణ. ఈ అంశం గురించి తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ కె వేణుగోపాలరావు గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి వేణుగోపాలరావు.
1: నమస్కారం అండి.
0: నేటి యువతే రేపటి భవిత అంటుంటారు. కాబట్టి యువత ప్రాపర్ స్కిల్స్ని సాధించి, వాళ్ళు నేర్చుకున్న విద్యలో పటుత్వం సాధించి దేశ భవిత నిర్మాణానికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి యువతలో నైపుణ్యతను కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విషయాల పట్ల వారికి

0: స్కిల్స్ అందజేస్తున్నారు.
1: మీరు చెప్పినట్టుగా యూత్కి స్కిల్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఆ స్కిల్స్ ఉంటేనే రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేసినా కూడా స్కిల్స్ అనేది చాలా అవసరం. ఇది గుర్తించే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా అందిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పదో క్లాస్ పాస్ అయి ఫెయిల్ అయిన దగ్గర నుంచి మొదలు పెడితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఏమి చదువుకున్నా దాంతోపాటు కొన్ని స్కిల్స్ కూడా నేర్చుకోవాలనేది ఒక మా ఉద్దేశం. సో దీనికోసమని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా కొన్ని కోర్సెస్ మేము అందిస్తున్నాం. అందులో ముఖ్యంగా సెట్విన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా లో లెవెల్ అంటే 10th క్లాసు ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక 40 నుంచి 50 కోర్సుల్లో వాళ్ళకి శిక్షణ అందిస్తాం. దాని తర్వాత కొంచెం నిర్మాణ రంగానికి సంబంధించిన కోర్సుల కోసం అని చెప్పేసి NAC నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ రెండు మెయిన్ ముఖ్యమైన మా శిక్షణా సంస్థలు. వీటితో పాటు శ్రీ రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ అని భూదాన్ పోచంపల్లిలో ఒకటి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్తో వాళ్ళు శిక్షణ ఇస్తారు అక్కడ డిఫరెంట్ కోర్సెస్లో. ఇవి అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు స్కిల్ నేర్చుకొని మీ జీవితంలో మీరు స్థిరపడండి, దానికి తగ్గట్టుగా వీళ్ళకి ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది.
0: మనం ఒక విషయం గమనిస్తుంటాం వేణుగోపాలరావు గారు, అకాడమిక్స్ చదువుకున్న వాళ్ళు ఉద్యోగ సముపార్జనలో పోటీ పరీక్షలు ఎదుర్కొని ఎంతమంది సక్సెస్ అవుతారు, ఎంతమంది సక్సెస్ కారు అనేది ఒక ప్రశ్నగానే మిగులుతుంది. కానీ ఈ వొకేషనల్ కోర్సు, ఈ వృత్తి విద్యలు నేర్చుకున్న వాళ్ళు సుశిక్షితులై ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళని వెతుక్కుంటే ఉద్యోగం వస్తుంది.
1: 100% మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీ మీన్స్ ఎవరైతే ఉద్యోగాలు ఇస్తున్నారో వాళ్ళు చూసేది ఏంటంటే నాకు స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. అంటే ఈరోజు నాకు ఉద్యోగానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే పని చేస్తున్నారో ఆ పనికి అవసరమైన శిక్షణ ముందే అందుకొని ఇక్కడికి వస్తే వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది. కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే పిల్లలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి 3 నెలల నుంచి 6 నెలల పాటు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అయిపోయిన తర్వాత వాళ్ళు పనిలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మన అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిగిలిన అన్ని యూనివర్సిటీల్లో మనం ఏదో క్లాస్ రూమ్కి వెళ్ళి చదువుకున్నట్టు కాకుండా ఎక్కువ భాగం అంటే 90% ఆఫ్ దేర్ అంటే ఆ డ్యూరేషన్ ఆ కోర్స్ డ్యూరేషన్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే వెళ్ళి వాళ్ళు ఇండస్ట్రీలో పనిచేస్తారు, ఒక ఇండస్ట్రీ టైప్ తోటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మా ఇండస్ట్రీ ఉందనుకోండి, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సు వీళ్ళు చేస్తున్నారు అనుకుంటే క్లాస్ రూమ్లో ఒక 10% వీళ్ళు థియరీ నేర్చుకుంటే 90% ఆఫ్ దేర్ టోటల్ డ్యూరేషన్ వాళ్ళ ఫార్మా కంపెనీలోనే పనిచేస్తారు యాజ్ ఇంటర్న్ గానో కానీ ప్రతా నేర్చుకుంటూ. దానివల్ల ఏమవుతుందంటే ఒక 3 సంవత్సరాల డిగ్రీ కోర్స్ అయిపోయిన వెంటనే ఆ కంపెనీ వాళ్ళే వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటారు.
0: అంటే ముఖ్యంగా ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్ వల్ల వారికి ఏ నైపుణ్యతను వాళ్ళు సాధించుకోవాలనుకుంటున్నారు అటువంటి వాతావరణంలోనే వాళ్ళు పనిచేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఎండుగా ఉంటాయి.
1: ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇచ్చేది కూడా ఏంటంటే ఇండస్ట్రీకి ఏది అవసరమో. సపోజ్ మీరు ఆకాశవాణిలో ఒక మన రేడియో జాకీ కావాలనుకుంటున్నారు, రేడియో జాకీ కావాలని థియరీ చెప్పి పంపించే కంటే మీ దగ్గరే వచ్చి ప్రాక్టికల్గా ఇక్కడ ఒక 3 నెలలు 4 నెలల్లో పనిచేసాడు అనుకోండి, ఆటోమేటిక్గా 5 నెలలు వచ్చేటప్పటికి ఆయన సొంతంగా ఆయన ప్రోగ్రామ్ చేసుకోగలుగుతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అలాగే మిగిలిన ఇండస్ట్రీస్లో కూడా సపోజ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, రిటైల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అక్కడ వాళ్ళకి అవసరమైన నైపుణ్యాలు ముందే మనం అందజేయగలిగితే పిల్లలకి, సో ఆటోమేటిక్గా ఎందుకంటే వాళ్ళకు స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరికేటప్పటికి వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఇండస్ట్రీ వాడు కూడా చాలా త్వరగా వెళ్ళి అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంది.
0: వేణుగోపాలరావు గారు, ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి గల మీరు అన్నట్టుగా 10th క్లాస్ బేసిక్ నుంచి మొదలు పెట్టుకొని డిఫరెంట్ స్థాయిలో డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకు కూడా కొన్ని స్కిల్స్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ స్కిల్స్ ప్రభుత్వం తరఫు నుంచి నేర్చుకోవాలంటే కనుక ఎవరిని సంప్రదించాలంటారు?
1: ఇప్పుడు దీనికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయండి. సపోజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, PMKVY అని ఒక ప్రోగ్రామ్ని పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే వాళ్ళలో ఉన్న దీన్ని వెలికి తీయడం కోసం అనేది వృత్తి నైపుణ్యత అంటే అనుకుంటున్నాం. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా వాళ్ళ కొన్ని ఇన్స్టిట్యూట్స్ని ఐడెంటిఫై చేసి ఇన్స్టిట్యూట్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. సో దీనికి కావాల్సిన వివరాలు PMKVY వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు మొత్తం టోటల్ వివరాలు అనేవి తెలుస్తాయి. దీంతోపాటు పిఎం వికాస్ అనే ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుంది. అది పూర్తిగా మైనారిటీ సోదరుల కోసం. వీళ్ళు వాళ్ళకి కావాల్సిన రంగంలో శిక్షణ పొందాలనుకుంటే పిఎం వికాస్ ప్రోగ్రామ్ ద్వారా స్టైపండ్ ఇస్తూ అంటే నెలకు 1500 నుంచి 2000 రూపాయలు స్టైపండ్ ఇస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూటే తీసుకోవాలి. అయిపోయిన తర్వాత ఉద్యోగం ఇట్లా కంప్లీట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి సర్టిఫికేషన్ పొంది దాని తర్వాత వాళ్ళకి ఉద్యోగం కల్పించాల్సి

0: బాధ్యత కూడా మన ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో వాళ్ళే తీసుకోవాలి. అలాగే మన ప్రభుత్వం తరపు నుంచి ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి, బీసీ కార్పొరేషన్ కానివ్వండి, మైనార్టీ కార్పొరేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ తదితర ఆ కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం కోసం కొన్ని ఇన్స్టిట్యూట్స్ని ఐడెంటిఫై చేసుకొని వాటి ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారండి. దీని ద్వారా ఏంటంటే ఎక్కువ మందికి మనం ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీకి కావాల్సిన మ్యాన్ పవర్ని మనం తయారు చేసి వాళ్ళకి పంపిస్తాం.
1: సరైన స్కిల్స్ ఉండి అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు సొంతంగా ఆంటర్ప్రెన్యూర్గా లేదా స్టార్టప్గా చేయాలనుకుంటే బాగా నిపుణత సాధించిన యువత ఒక 10 మంది ఒక జట్టుగా మారి మేము ఒక చిన్న స్టార్టప్ చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా అవకాశం ఉందా?
0: ఉందండి. దానికి కూడా మన బ్యాంక్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి, వివిధ స్కీముల ద్వారా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అందజేస్తున్నాయి. ఉదాహరణకు రాజీవ్ యువ వికాసం అని మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దాని ద్వారా మీరు సొంతంగా మీరు ఏదైనా వ్యాపారం కానీ పరిశ్రమ కానీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే దాని స్థాయిని బట్టి వాళ్ళకి రుణ సహాయం అందజేయడం జరుగుతుంది. బ్యాంకుతో కలిపి బ్యాంక్ లింకేస్తూ ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వీళ్ళకి అందజేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే కరెక్ట్గా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా వరకు దీంట్లో సబ్సిడీ పొందే అవకాశం కూడా ఉందండి.
1: అంటే లోనే కాదు, ప్రాపర్గా అన్ని విధాలుగా దాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి కొన్ని సబ్సిడీస్,
0: గ్రాంట్స్, సబ్సిడీ కూడా వస్తుందండి. మొత్తం
1: పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారము అప్గ్రేడెడ్ స్కిల్స్ కావాలంటే అలా యూత్ స్కిల్స్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్లో భాగం తీసుకున్న వాళ్ళు తిరిగి మళ్ళీ జాయిన్ అవ్వచ్చు అంటారు.
0: ఉందండి. ఇప్పుడు కొత్త స్కీమ్ పెట్టారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని చెప్పేసి. ఎవరైతే చేతి వృత్తుల్లో వారు ఉన్నారో, సపోజ్ మన కుమ్మరి, కమ్మరి, మనం ఇంతకుముందు చేసాం బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, తర్వాత బార్బరు, ఇట్లా ఏవైతే వృత్తుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తిని మళ్ళీ కొంచెం నైపుణ్యం, అంటే ఇప్పుడు మారుతున్న ట్రెండ్స్లో కొన్ని కొన్ని కొత్త కొత్త ఇది వస్తున్నాయి
1: కాబట్టి కావాలి.
0: వాళ్ళు అప్గ్రేడ్ కావడం కోసమని పిఎం విశ్వకర్మలో ఏం చేస్తున్నారంటే ఉన్న పూర్తిగా ఆర్టిజన్స్ కోసమే ఒక వెబ్సైట్ తయారు చేసి దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే అందులో నుంచే మనం క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకొని కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారండి. అది ఫ్రీ ట్రైనింగ్, 6 నుంచి 15 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళ డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో లెవెల్, మీరు అన్న ఇందాక అడిగినట్టుగా ఫస్ట్ లెవెల్లో ఒక 6 రోజుల పాటు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చి నేను మళ్ళీ ఇంకా నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ 15 రోజులు ట్రైనింగ్ చేయడానికి ఇట్లా దాంట్లో అవకాశం ఉంది. దాంట్లో ఏంటంటే వీళ్ళు వేజెస్ కూడా కోల్పోకుండా వీళ్ళు ఎన్ని రోజులు అయితే ట్రైనింగ్ వస్తారో ఆ రోజులకు వాళ్ళకి స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: ప్రస్తుతము డిజిటలైజేషన్ వైపు పరిగెడుతుంది ప్రపంచం. ఒక అప్లికేషన్ ఇవ్వాలన్నా మీరు అన్నట్టుగా ఫలానా వెబ్సైట్కి వెళ్ళి ఎన్రోల్ చేసుకోవాలంటున్నారు. ఈ కంప్యూటర్ పరిజ్ఞానము, ఈ వెబ్సైట్ కానీ ఇంటర్నెట్ బిహేవియర్ కానీ వీటన్నిటిల పట్ల కూడా ఎలా మసులుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనే విషయం గురించి కూడా ఏదైనా ట్రైనింగ్ ఉందా?
0: ఉందండి. ఎంఎస్ ఆఫీస్ ఉంది, తర్వాత బేసిక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ గురించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే ఏంటంటే కనీసం వాళ్ళకి ఎంఎస్ ఆఫీస్లో ఒక వర్డ్ డాక్యుమెంటు, లేకపోతే ఒక ఎక్సెల్ స్టేట్మెంటు, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను, దీంతోపాటు మన ఇంటర్నెట్ ఎలా వాడాలి. చాలా చిన్నపిల్లలు కూడా ఎందుకంటే మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది నేర్చుకోవడం అనేది. సో దీంట్లోకి వెళ్తే ప్రతి విషయం గురించి కూడా వాళ్ళకి అవగాహన వచ్చేస్తుంది. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు మీరు డిజిటలైజేషన్ గురించి చెప్పారు, కొన్ని కోర్సెస్ ఏం చేసామంటే కొన్ని డిపార్ట్మెంట్స్ డిజిటలైజ్ చేసేసి, అంటే నువ్వు క్లాస్ రూమ్ కూడా రావాల్సిన అవసరం లేదు, ఇన్స్టిట్యూట్కి వచ్చి నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఆన్లైన్లో వెళ్ళి మీరు మీకు కావాల్సిన ప్రోగ్రామ్ నేర్చుకొని మీ అక్కడే సర్టిఫికేట్ పొందొచ్చు ఆన్లైన్ ద్వారానే.
1: వాళ్ళు చేస్తున్న వృత్తిలో ఏ ఆటంకం కలగకుండా పని వేళల తర్వాత కూడా ఆన్లైన్లో కోర్సులు నేర్చుకొని వాళ్ళని వాళ్ళు ఈ కంప్యూటర్ స్కిల్స్లో అప్గ్రేడ్
0: చేసుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే సపోజ్ కాలేజ్ ఉంది మనకి, మరో పొద్దున 10 గంటల నుంచి 4:30-5 గంటల వరకు కాలేజీకి వెళ్తాము. ఈ టైంలో మనం ఏమి ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేము, ఎందుకంటే రెగ్యులర్ కరికులం దెబ్బతింటుందండి. సో వీళ్ళ కోసం ఆన్లైన్లో ఏమవుతుందంటే 10:30 తర్వాత ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి 1-2 గంటలు ఈ ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకున్నారనుకోండి, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 3 ఏళ్ళ డిగ్రీ కోర్స్ అయ్యే లోపు ఇందులో ఒక 2-3 సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారనుకోండి, రేపు పొద్దున్న పోటీ ప్రపంచంలో వాళ్ళకి ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది.
1: ఇదే కాకుండా వృత్తి నిపుణులు అంటే ఈ ఆర్టిజాన్స్ కూడా ఈ కంప్యూటర్ స్కిల్స్, బేసిక్ ఇంటర్నెట్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ పని వేళల తర్వాత కూడా వెళ్ళి ఆన్లైన్ కోర్సెస్లో నేర్చుకున్నట్లయితే.
0: ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే, సపోజ్ మా సెట్విన్ లాంటి ఆర్గనైజేషన్లో మేము 8 to 8 వరకు పనిచేస్తాం కొన్ని సెంటర్స్. ఎందుకంటే ఎవరైతే కాలేజీకి వెళ్ళేవాళ్ళు, స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏంటంటే ఉద్యోగం నుంచి వస్తూ 1-2 గంటల క్లాస్ అటెండ్ అయ్యి వెళ్తారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ సౌలభ్యం ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి డిజిటల్ లిటరసీ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ప్రతిది, ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. సో వాటి గురించి మొత్తం లిటరసీ వీళ్ళకి చాలా అవసరం. మొత్తం ఏం చేస్తున్నాం అనేది
1: ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివి తర్వాత వృత్తి కోర్సుల్లో వొకేషనల్ కోర్సులో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్న ఊరు వదిలేసి పెద్ద పెద్ద పట్టణాలు కానీ వేరే రాష్ట్రాలకు కానీ కొన్నిసార్లు వేరే దేశాలకు కూడా

0: వాళ్ళ స్కిల్స్ని చూసి పంపిస్తుంటారు. అలాంటప్పుడు ఈ డిజిటల్ లిటరసీ అంటే ఈ కంప్యూటర్ పరిజ్ఞానం కానీ అప్లికేషన్ కానీ ఏం అప్లోడ్ చేస్తున్నాం ఏం చేస్తున్నామని ఒక ఏజెంట్ల మీద డిపెండ్ కాకుండా బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్టయితే వాళ్ళు మోసపోకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం వాళ్ళ ఉన్నతికి పాటుపడ్డట్టు అవుతుందంటారు.
1: కంపల్సరీగా అండి, ఎందుకంటే నేర్చుకోవాలి. దీనికోసం ఇప్పుడు అంటే మీరు ఇందాక ఇప్పుడు ఓవర్సీస్ గురించి చెప్తున్నారు, అంటే బయటకు వెళ్ళి మనకు ఉద్యోగాలు చేసే వాళ్ళ కోసం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేసిందంటే టామ్కామ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టింది, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్. అంటే ఎవరైతే మన భారతదేశం దాటి బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అసిస్టెన్స్, అంటే సపోజ్ మనం చాలాసార్లు పేపర్లో చూస్తుంటాం గల్ఫ్ దేశాలకు వెళ్ళి పలానా ఏజెంట్ ద్వారా మోసపోయారు, ఇక డబ్బులు కట్టారు, వాడికి ప్రాపర్ వీసా లేకుండా అక్కడికి వెళ్ళి చాలా చిక్కున్నారు, వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇది అని. ఇలాంటి మోసాలు ఏమీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏం చేశారంటే టామ్కామ్ అని ఆర్గనైజేషన్ పెట్టి దాని ద్వారా బయట దేశాలకు వెళ్ళే వాళ్ళకి ప్రాపర్ వీసా, ప్రాపర్ ఎంప్లాయ్మెంటు, ప్లస్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి అక్కడ ఉద్యోగం చేస్తున్నారంటే దానికి కావాల్సిన ప్రాపర్ ట్రైనింగు ఇక్కడే ఇచ్చి, సపోజ్ ఒక జర్మనీ లాంటి దేశంలో వెళ్తున్నారనుకోండి, జర్మనీకి వెళ్తే కంపల్సరీగా జర్మన్ లాంగ్వేజ్ మీద వీళ్ళకి మంచి అవగాహన ఉండాలి, దానికి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ పంపిస్తుంది.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు వేణుగోపాలరావు గారు, నమస్కారం.
1: నమస్కారం అండి.

0: ఇప్పటి వరకు మనము ఇది మన చట్టం శీర్షికలో యువతలో నైపుణ్యం శిక్షణ తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టరేట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ శ్రీ కె వేణుగోపాల్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: FM Rainbow 101.9.

0: గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. నేను మీ సవేరా.
1: అండ్ నందిని, ఎలా ఉన్నారు అందరూ? మీ ఈవినింగ్ ఎలా సాగుతుంది?
0: రోజు మొత్తం ఏదో ఒక పనిలో అలా హరీబరీగా మీ డే అయిపోయిందా? ఇప్పుడు అలా ఈవినింగ్ అయింది కాబట్టి మనం కాస్త స్లో అవుదామా?
1: అబ్సల్యూట్లీ సవేరా. ఈరోజు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్, కొన్ని ర్యాండమ్ థాట్స్ అండ్ మేబీ మనలో మనము ఎప్పుడూ ఆలోచించని కొన్ని విశేషాల గురించి మాట్లాడుకుందామా? మరి
0: పెద్ద పెద్ద విషయాలు కాదు, కానీ మనం ఎవ్రీడే లైఫ్లో ఫేస్ చేసే ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుకుందాం నందిని.
1: ఓకే, అయితే చిన్న చిన్న విషయాలు అన్నమాట. సో వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, స్టే విత్ అస్.
0: This is me, Savira.
1: This is Nandini, and you're listening to FM 101.9.
0: Ippudaithe Vishal Mishra inka Taman S and Shruti Ranjini paadna Sahana Sahana paata chestundi, and we'll come back with interesting conversations.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో టైం 6:13 దాటి 42 సెకండ్స్ అవుతుంది. ఈరోజు జెన్జీ షోలో మేమున్నాం, అంటే నేను మీ ఆర్జే సవీరా
1: అండ్ నేను నందిని.
0: నందిని, మనం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా, బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. వెన్ వాజ్ ది లాస్ట్ టైం యూ టుక్ అ బ్రేక్? ఒక ప్రాపర్ బ్రేక్ ఎప్పుడు తీసుకున్నావు?
1: ప్రాపర్ బ్రేకా? అంటే నార్మల్గా మనం బ్రేక్స్ తీసుకుంటాం కదా.
0: కాదబ్బా, లైక్ అ ప్రాపర్ బ్రేక్, ఫోన్ చూడకుండా, అసలు పని గురించి ఆలోచించకుండా, అసలు ఏం చేశాను ఏం చెయ్యలేదు అన్న గిల్ట్ లేకుండా ఒక బ్రేక్ ఎప్పుడు తీసుకున్నావు చెప్పు.
1: సవేరా, యూ యాక్చువల్లీ గేవ్ మీ అ థాట్. లిటరలీ నేను ఈ విషయం గురించి అసలు ఆలోచించనే లేదు. ఇప్పుడు నువ్వు అడుగుతుంటే అసలు నాకు ఏది గుర్తు రావట్లేదు.
0: ఎగ్జాక్ట్లీ, అసలు మనం నిజంగా బ్రేక్స్ తీసుకుంటున్నామా మన లైఫ్లో? ఎవ్రీడే కాన్షియస్గా ఆర్ వీ టేకింగ్ సమ్ బ్రేక్స్?
1: ఐ డోంట్ థింక్ సో. నువ్వు అన్నట్టు వర్క్ మధ్యలో టీ తాగుతాం, ఫోన్ చూస్తాము, ఏదో 2 రీల్స్ అనుకుంటాము, అవి 20 రీల్స్ అవుతాయి, మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోతాము.
0: సో దాన్ని బ్రేక్ అంటున్నావా?
1: ఐ డోంట్ నో, మేబీ బ్రేక్ లాగా కనిపించే ఇంకొక యాక్టివిటీనేమో.
0: అండ్ కొన్నిసార్లు నాకు పర్సనల్గా నేను బ్రేక్ తీసుకున్నప్పుడు నాకు ఒక గిల్ట్ ఉంటుందబ్బా, అరే నేను అనవసరంగా టైం వేస్ట్ చేశానా అని చెప్పి
1: కదా. ఆ గిల్ట్లో కూడా ఇంకొంచెం పని చేసి ఉంటే బాగుంటుంది, ఆ లాస్ట్ ఈమెయిల్ ఒకటి సెండ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో మేబీ వి నీడ్ టు టాక్ అబౌట్ దిస్ సింపుల్ థింగ్ కాల్డ్ అ బ్రేక్. వై డు వి నీడ్ వన్? హౌ షుడ్ వి టేక్ వన్? అండ్ వై డిడ్ వి సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ టేకింగ్ అ బ్రేక్ బికేమ్ సో కాంప్లికేటెడ్?
0: అండ్ వై నాట్ వి డైవ్ ఇన్ టు ద షో? ఈరోజు మనం మన జెన్జీ షోలో అసలు ఈ ఇంపార్టెంట్ థింగ్ గురించే మాట్లాడుకున్నాం. లెట్స్ టేక్ అ బ్రేక్ ఫ్రమ్ ద హసిల్ బసిల్ ఆఫ్ లైఫ్ అండ్ టాక్ అబౌట్ బ్రేక్స్. సో డియర్ లిజనర్స్, వీ హ్యావ్ అన్ ఇంట్రెస్టింగ్ సెట్ ఆఫ్ డిస్కషన్స్ విత్ యూ. మనం మాట్లాడుకుందాం అసలు బ్రేక్ ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అసలు బ్రేక్ అంటే ఏంటి, ఇలాంటి చిన్న చిన్న సింపుల్ థింగ్స్ గురించి. వింటూ ఉండండి 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. ఈరోజు మీతో మాట్లాడడానికి మేమున్నాం, నేను మీ ఆర్జే సవీరా,
1: నేను మీ ఆర్జే నంది.
0: అండ్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో. ఇప్పుడైతే సిత్ శ్రీరామ్ పాడిన మల్లిక గంధ వచ్చేస్తుంది, అండ్ దెన్ విల్ బి బ్యాక్ అగైన్.

0: మీ అసలు మనకి బ్రేక్ ఎందుకు కావాలి చెప్పు.
1: బ్రేక్ ఎందుకు కావాలంటావు ఏంటి, స్కూల్లో ఉన్నప్పుడు స్నాక్స్ బ్రేక్ అప్పుడు బెల్ కొట్టేంత వరకు వెయిట్ చేసేదాన్ని కదా, ఎందుకు, సో దాట్ యూ విల్ ఫీల్ రిఫ్రెష్డ్, ఆ తర్వాత పీరియడ్స్ కూడా అటెంటివ్గా ఉండటానికే కదా బ్రేక్. సో అందుకే మనం కొంచెం టైర్డ్ అవుతున్నాము అని అనిపించినప్పుడు తీసుకునే గ్యాపే బ్రేక్.
0: అరే అది స్కూల్లో అయితే చాలా స్ట్రక్చర్డ్ ఉంటుండే మనకి, స్కూల్లో బెల్ టైమింగ్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటుండే. ఇప్పుడు పెద్దగా అయిపోయాము అండ్ ఆర్ వర్క్ టైమింగ్ ఇస్ ఇన్ ఆర్ హ్యాండ్ అండ్ మనకి మనం చాలా ప్రొడక్టివ్ ఉంటే వీఆర్ సీన్ అస్ గ్రేట్ పీపుల్. అసలు లేవకుండా పనిచేసింది అమ్మాయి అంటే నిన్ను అసలు ఈ అమ్మాయి తోపు తురుము అన్నట్టుగా చూస్తారు
1: అంటారు. మనకు కూడా అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇలా ఫుల్ కష్టపడ్డాము అనేసి డే ఎండ్కి ఫుల్గా సాటిస్ఫైడ్ ఉంటాము.
0: కానీ ఫిజికల్గా మనం ఎగ్జాస్ట్ అయినప్పుడు, లెట్స్ సే మన కాళ్ళు వస్తున్నాయి, చేతులు వస్తున్నాయి, ఇది ఒక బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇవైతే మనకు కరెక్ట్గా సైన్స్ తెలుస్తూ ఉంటాయి. కానీ మెంటల్ బ్రేక్ డౌన్, మనకి మనం మెంటల్గా ఎగ్జాస్ట్ అవుతున్నాం, మనం మెంటల్గా టయర్డ్ అవుతున్నాము అని చెప్పి అసలు మనకి తెలియనే తెలీదు.
1: అంతే కదా నువ్వు అన్నది కరెక్ట్. ఫిజికల్గా టైర్డ్ అవుతే బ్యాక్ పెయిన్ వస్తుంది, సమ్ సైన్, దెర్ విల్ బి ఫిజికల్ సైన్ దట్ యువర్ బాడీ ఈస్ టెలింగ్ ఇట్ యూ. బట్ మెంటలీ టైర్డ్ అవుతున్నాం అన్న విషయాన్ని మనము గమనిస్తే తప్ప మనకు అది కనిపించదు కదా.
0: ఎగ్జాక్ట్లీ, అండ్ ఇదే ప్రాబ్లం కూడా అని చెప్పి చాలా రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి. అండ్ చాలాసార్లు మనము కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ మన బాడీ సైన్స్ చూపిస్తుంటుంది. మనం ఏదైనా విషయం చెప్తున్నప్పుడు మనకి ఇరిటేషన్ వస్తుంటుంది, ఆ పని మీద ఫోకస్ తగ్గుతూ ఉంటుంది. ఆల్ దీస్ ఆర్ సైన్స్ దట్ మనతో అవ్వట్లేదు అని చెప్పి మనకి బ్రేక్ కావాలి అని చెప్పి. సో ఇఫ్ వీ డోంట్ యాక్చువల్లీ లిజన్ టు అవర్ బాడీ, మనం మన సైన్స్ని చూడకపోవడం కూడా ఇట్స్ అన్ ఇష్యూ అని చెప్పి చాలా రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి. సో వెన్ డూ యూ థింక్ ఇస్ ద రైట్ టైం టు టేక్ అ బ్రేక్?
1: డెఫినెట్లీ కంప్లీట్లీ ఎగ్జాస్ట్ అయినప్పుడు అయితే కాదు, మనం ఇంకా బెటర్గా బాగా ఫంక్షనల్ ఉన్నప్పుడే కాషియస్ బ్రేక్స్ తీసుకోవాలి అంటాను.
0: సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కారు షెడ్కి వెళ్ళేంత వరకు మనం వెయిట్ చేయొద్దు, అది చిన్న చిన్న సర్క్స్ జర్క్స్ ఇచ్చినప్పుడే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాల్సిన టైం వచ్చింది అని చెప్పి మనం గుర్తుపెట్టేసేయాలి.
1: అంతే, ఒక కార్కి మంత్లీ మెయింటెనెన్స్ ఎలా అవసరమో మన బాడీకి కూడా రఫ్గా ఎవ్రీ 45 మినిట్స్కి ఒక మెయింటెనెన్స్ అవసరం అంటారు.
0: అంతే, 45 మినిట్స్ అని చెప్పి నంబర్ చెప్పలేను, బట్ ప్రతి మనిషికి ఇట్ మైట్ వేరీ. అండ్ లిజనర్స్, ఇది ఒక సైన్ లా అనుకోండి, లిజన్ టు యువర్ బాడీ, లిజన్ టు యువర్ సెల్ఫ్ అండ్ సీ వెన్ మీకు ఎప్పుడు బ్రేక్ కావాలి అని చెప్పి అనిపిస్తుంది అని మీ బాడీ ఏం చెప్తుందో వినడానికి ట్రై చేయండి. అండ్ మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు సుభాషిణి అండ్ అనిరుద్ రవిచంద్రన్ పాడిన మౌనిక పాట వచ్చేస్తుంది, సచ్ అన్ ఎనర్జీ వైబ్. ఇది ఒక ప్రాపర్ బ్రేక్. అసలు ఈ పాట విని స్టెప్ అయిన వాళ్ళు ఉండరు, నేను నందిని కూడా చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తాము. వెల్కమ్ బ్యాక్.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పర్ ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా.
1: నేను మీ ఆర్జే నందిని.
0: అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద జెన్జీ షో. నందిని, ఈరోజు మనం బ్రేక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఐ హ్యావ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఫర్ యూ.
1: ఓకే, అండ్ ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఇట్ ఫర్ యూ.
0: సో టెల్.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. మీరు మనం యాక్చువల్లీ బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అండ్ ఐ ఫీల్ అ గ్రేట్ వే టు టేక్ అ బ్రేక్ ఏంటి అంటే ఒక స్పోర్ట్ ఎక్కడ అవుతుంది అండ్ దాని గురించి తెలుసుకోవడం, దాని అప్డేట్స్ గురించి మనల్ని మనం అప్డేటెడ్గా పెట్టుకోవడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ టేకింగ్ అ బ్రేకే. అండ్ చాలామంది మన ఇండియన్స్ ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ ద బెస్ట్. అండ్ యాజ్ ఇండియన్స్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు నో అప్డేట్స్ ఏంటో తెలుసుకోవడం. అండ్ ఎఫ్ఎం రెయిన్బో ఇస్ బ్రింగింగ్ ఆల్ ఆఫ్ దాట్ లైవ్. ఇప్పుడైతే 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ జపాన్లో జరుగుతున్న ఈ గేమ్ అప్డేట్స్ తెలుసుకుందాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6.
2: Welcome back to your Asian Games update, where the Indian flag is back on the podium. I'm Vidushi Vats with Mohammad Shahid Azmi, and we have huge athletics update coming in live from the Asian Games. India has won more than 300th athletics medal at the Asian Games, and it is Murali Sri Shankar who has created this landmark moment. Sri Shankar wins silver in the men's long jump, produced a best jump of 8.07 meters to finish with the silver medal, successfully defending the silver medal he won at the previous games. A two-time Commonwealth Games silver medalist once again delivers on this big stage. But this final also had a difficult moment for the Indian star. Sri Shankar had to retire from the competition after suffering an injury during his fourth attempt. Still, that 8.07 meter effort that had already done the job, securing another Asian Games silver. But this is not all. The Indian performance from athletics does not pause here. There is more from medals at this moment that we are excited to share.
3: बिल्कुल, भारत को एक ही इवेंट में दोहरी सफलता मिली, दोहरी खुशी मिली है. मेंस जेवलिन थ्रो में भारत ने शानदार डबल पोडियम फिनिश किया. यशवीर सिंह ने सिल्वर तो रोहित यादव ने ब्रॉन्ज मेडल अपने नाम किया. यशवीर सिंह ने अपने आखिरी प्रयास में 85.7

0: दो मीटर का पर्सनल बेस्ट थ्रो करते हुए सिल्वर मेडल पर कब्जा कर लिया। वहीं रोहित यादव का आखिरी प्रयास फाउल जरूर गया, लेकिन उन्होंने 84.35 मीटर का थ्रो करके ब्रॉन्ज मेडल अपने कब्जे में कर लिया। गोल्ड मेडल की बात करें तो गोल्ड मेडल रुमेश पथिराजा ने जीता, उन्होंने आखिरी प्रयास में 88.55 मीटर का थ्रो करके जो शानदार उनका थ्रो था स्वर्ण पदक दिला गया। हालांकि उन्होंने चौथे अटेम्प्ट में ही 88.33 की दूरी नाप ली थी, वहीं उनका स्वर्ण पदक पक्का हो गया था। लेकिन भारत के लिए यकीनी तौर पर जेवलिन थ्रो में जो उम्मीद की जा रही थी नीरज चोपड़ा की, हालांकि कमी जरूर रही, अगर होते शायद गोल्ड तक जाते, लेकिन दोनों खिलाड़ियों ने दो पदक जीतकर डबल खुशी जरूर दी है विदुषी।
1: Absolutely, the action is unfolding right now. The medals are coming in, records are being broken, and India is making its presence felt across athletics and boxing as well. To take a quick look at some absolutely amazing headlines we have had in the last hour and a half, Parul Chaudhary does it again, bronze for India in the women's 5000 meters. Vithya Ramraj creates history with a bronze medal and a national record in the women's 400 meter hurdles. She has gone past P.T. Usha's 42-year-old national record. Gulveer Singh adds another silver, and Kapil Pokhriyal storms into the semi-finals of the men's 90 kilo category. One more update is that Pooja has qualified for the women's 800 meter final after finishing fifth in her heat.
0: बिल्कुल, भारतीय पुरुष हॉकी टीम की बात करते हैं, एक तरफा अंदाज में भारत ने बांग्लादेश को शिकस्त दे दी, 10-0 से हराया। बता देते किसने किसने गोल किया। हरमनप्रीत सिंह ने 3 गोल स्कोर किया 27वें, 40वें और 45वें मिनट में, लेकिन खाता खोला था अभिषेक ने 3रे मिनट में गोल करके। वहीं सुखजीत सिंह ने 32वें, शिलानंद लाकड़ा ने 44वें और 45वें मिनट में, संजय ने 59वें मिनट में, जबकि जो ताबूत में आखिरी कील था उसे ठोका मनदीप सिंह ने 60वें मिनट में। इस तरह बांग्लादेश को चारों खाने चित करते हुए भारत ने जीत दर्ज कर ली हॉकी मुकाबले में।
1: Absolutely, more fantastic news this hour. As we say, these games are with twists and turns. This one comes from India men's 4x400 meter relay team, which has now headed into the final. The Indian quartet of Dharamveer Chaudhary, Rajesh Ramesh, Manu, and Jay Kumar has stormed into the final after clocking 3:01.49 in heat 2, and this is the big headline. That is the fastest time across both heats. So India not only qualifies, but does it with the quickest time of the entire heats. And right now, there is more relay action underway. The women's 4x100 meter relay final has just started. It's just about to take our attention to the track and see how India is doing in this one. India is making its presence felt on the track and the momentum continues.
0: बिल्कुल, उम्मीद करेंगे यहाँ भी भारत को पदक मिले। कुछ लम्हों बाद डिसाइड हो जाएगा, फैसला हो जाएगा यहाँ पर किसके खाते में पदक जाता है। फिलहाल हमारा समय समाप्त हो रहा है इस घंटे की अपडेट के लिए। अब मिलेंगे आपसे ठीक 7:30 पर। तब तक के लिए मुझे मोहम्मद शाहिद आजमी और विदुषी वत्स को इजाजत दीजिए। धन्यवाद।
2: एशियन गेम्स 2026 आईजी नगोया।
3: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

స్టూడియో క్లాక్లో టైం 6:59 దాటి 45 సెకండ్స్ అవుతుంది. మనం 7:00 అనువంతాలో ఎపిసోడ్ 2 విందాం.

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. ఎప్పుడు ఫోన్తోనే ఉంటావు, ఈ డైలాగ్ చెప్పని పేరెంట్ ఉండరు, ఈ మాట వినని టీనేజర్ ఉండరు. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ప్రతిరోజు వినిపించే కాన్వర్జేషన్ ఇది. బట్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఇస్ దాట్ ఒకే సిచ్యువేషన్ని ఇద్దరు డిఫరెంట్ యాంగిల్ నుంచి చూస్తారు. రైట్ నౌ మన స్టోరీలో కూడా అలాంటి ఒక మోమెంటే జరుగుతోంది. రవి రూమ్లో ఫోన్ చూస్తూ ఉంటాడు అండ్ బయట నుంచి వాళ్ళ అమ్మ లక్ష్మి పిలుస్తున్నారు. మరి ఈ సింపుల్ కాన్వర్జేషన్ వెనకున్న ఫీలింగ్స్ ఏంటి? లక్ష్మి గారు ఏమనుకుంటున్నారు? రవికి ఎలా అనిపిస్తుంది? లెట్స్ స్టెప్ ఇన్ టు దే వరల్డ్ అండ్ సీ హౌ ద సేమ్ సిచ్యువేషన్ లుక్స్ త్రూ ద ఐస్ ఆఫ్ టూ డిఫరెంట్ జనరేషన్స్. డియర్ లిసనర్స్, మన ఇవాల్టి అనువంత ఎపిసోడ్ ఒక ఫోన్ రెండు పర్స్పెక్టివ్స్. రవి, రవి నేను పిలుస్తున్నా, వినబడట్లేదా? రాయగడ్కి. హా అమ్మా చెప్పు. రవి, నేను కిచెన్ నుంచి పిలుస్తున్నా సిన్స్ ద పాస్ట్ 5 మినిట్స్, నువ్వేమో ఫోన్లో బిజీగా ఉంటావు. అమ్మా 1 మినిట్ వెయిట్ చేయొచ్చు కదా, వస్తున్నా అన్నా కదా.

ఫ్రెండ్కి రిప్లై ఇస్తుండే అమ్మా. అదే ఫ్రెండ్స్కి మాత్రం ఇమీడియట్గా రిప్లై ఇచ్చేయాలి, కానీ అదే అమ్మ పిలిస్తే మాత్రం 1 మినిట్. అమ్మ ప్లీజ్. ఏంటి ప్లీజ్? మార్నింగ్ లేవగానే ఫోన్, తినేటప్పుడు ఫోన్, కాలేజ్ నుంచి వచ్చాక ఫోన్, నైట్ పడుకునే ముందు కూడా ఫోనే. కాంట్ యూ ఎవర్ జస్ట్ బీ వితౌట్ ఇట్ ఈవెన్ ఫర్ అ లిటిల్ వైల్? అసలు నువ్వు ఫోన్ని ఛార్జ్ చేస్తున్నావో లేక ఆ ఫోన్ నిన్ను ఛార్జ్ చేస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. నైస్ జోక్ అమ్మా. ఇట్స్ నాట్ అ జోక్, ఐఎమ్ సీరియస్. అమ్మా మీరు చూసేది ఫోన్ మాత్రమే, కానీ నేనేం చేస్తున్నానో కూడా చూడండి. ఐ హ్యావ్ అసైన్మెంట్స్ టు డిస్కస్, ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి, క్లాస్ అప్డేట్స్ వస్తాయి, ఫ్రెండ్స్ కీప్ టెక్స్టింగ్. ఓహో, సో ప్రాజెక్ట్ వర్క్స్ అసైన్మెంట్స్ అంటావు. నేను రూమ్కి వచ్చిన ప్రతిసారి బుక్స్ ముందే ఉంటాయి, కానీ నువ్వు మాత్రం ఆ ఫోన్ చూస్తూ నవ్వుతుంటావు. ప్రాజెక్ట్ అంటే అంత నవ్వుకుంటారా? అమ్మా ప్రాజెక్ట్ మధ్యలో మీమ్స్ కూడా సెండ్ చేస్తారు కదమ్మా, లైఫ్ అంతా సీరియస్గా ఉండొద్దు కదా. ఏమో రవి, నీకే తెలియాలి. అలా కాదమ్మా, ఇట్స్ నాట్ లైక్ ఏ వేస్టింగ్ టైమ్ ఆల్ డే. ఫోన్ పట్టుకుంటున్నాను అంటే వెంటనే నేను టైం వేస్ట్ చేస్తున్నాను ఎందుకు అనుకుంటారు మీరు? ఎందుకు మీకు నేను ఫోన్తో ఉంటే అంత కోపం? కోపం ఎందుకా చెప్తా. ముందు స్కూల్ నుంచి వచ్చాక నా దగ్గర కూర్చొని రోజంతా ఏమైందో చెప్పేవాడివి, ఎవరితో గొడవ అయిందో, టీచర్ ఏమన్నారో, క్రికెట్లో ఎవరు గెలిచారో అన్నీ చెప్పేవాడివి. ఇప్పుడు ఇంటికి వచ్చాక డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతావు, డోర్ క్లోజ్, ఫోన్ ఓపెన్, అంతే. ఇంకెక్కడ మాట్లాడతావు నాతో? అమ్మా లైఫ్ అప్పుడు డిఫరెంట్గా ఉండేది. లైఫ్ మారింది ఓకే, నువ్వు కూడా మారిపోవాలా రవి? అలా కాదమ్మా, కానీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి, ప్రెషర్ పెరిగింది. అసైన్మెంట్స్, ఇంటర్న్షిప్స్, ఫ్యూచర్ గురించి టెన్షన్, ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కొన్నిసార్లు మాట్లాడాలనిపించదు. అయినా అమ్మా మా జనరేషన్కి ఫోన్ అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇట్స్ వేర్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్, ఇట్స్ వేర్ ఆర్ వర్క్ ఇస్, ఇట్స్ వేర్ ఆర్ కాలేజెస్. చాలాసార్లు మేము ఫేస్ టు ఫేస్ కలవకపోయినా ఫోన్ ద్వారా కనెక్టెడ్గా ఉంటాం. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వరీస్ మీ రవి. మీ లైఫ్ మొత్తం స్క్రీన్లోనే జరుగుతుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు నేను మాట్లాడుతుంటే కూడా వినట్లేదు నువ్వు. నేను ఏదైనా చెప్తుంటే అంటావు, కానీ నిజంగా విన్నావా లేదా అది మాత్రం నాకు తెలీదు. నిజం చెప్పాలంటే నాకు ఫోన్ మీద కోపమేం లేదు రవి. ఐ జస్ట్ మిస్ టాకింగ్ టు యూ. వీ లివ్ ఇన్ ద సేమ్ హౌస్, సేమ్ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం, కానీ కొన్నిసార్లు అయినా నువ్వు చాలా దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఫోన్ వల్ల కాదో తెలీదు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం నాకుంది. ఇంట్రెస్టింగ్ కదా లిసనర్స్, సేమ్ సిచ్యువేషన్, సేమ్ ఫోన్, కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్స్. కాన్వర్జేషన్ ఫోన్ గురించి స్టార్ట్ అయింది, కానీ యాక్చువల్ ఇష్యూ ఇక్కడ ఫోన్ కాదు. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్కి వచ్చాం. లక్ష్మి గారికి ఫోన్ ప్రాబ్లం కాదు, తన కన్సర్న్ ఏంటంటే షీ ఫీల్స్ రవి తనకి కొంచెం దూరం అవుతున్నాడని. రవికి ఫోన్ ఫ్రీడమ్ మాత్రమే కాదు, అది తన ఫ్రెండ్స్, తన స్టడీస్, తనకి వరల్డ్తో ఉన్న కనెక్షన్. ఒకటి చెప్పు రవి, బీ ఆనెస్ట్ అండ్ ఆన్సర్. లాస్ట్ వీక్ ఫ్యామిలీ డిన్నర్కి వచ్చినప్పుడు మా అందరితో అసలు మాట్లాడావా లేక ఫోనే చూస్తూ ఉన్నావా? ఫోనే చూస్తూ ఉన్నా అమ్మా. మరి నువ్వే చెప్పు, ఆ మోమెంట్లో ఎవరు ఇంపార్టెంట్, మేమా ఫోనా? మీరే ఇంపార్టెంట్ అమ్మా, కానీ నేను రియలైజ్ అవ్వలేదు. అదే నా ప్రాబ్లం, ఫోన్ ఇంటెన్షనల్గా కాదు, కానీ స్లోగా మన అటెన్షన్ మొత్తాన్ని తీసేసుకుంటుంది. ఓకే ఫేర్ పాయింట్ అమ్మా, బట్ మీరు అది ఒక్కటే చూడకండి. లాస్ట్ మంత్ నేను కోడింగ్ కాంపిటీషన్ గెలిచా, గుర్తుందా? అవును. అయితే దీనికి దానికి ఏంటి సంబంధం? సంబంధం ఏంటంటే అమ్మా, మీరు ఫోన్ వల్ల ప్రాబ్లమ్స్ మాత్రమే చూస్తున్నారు, కానీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా. ఆ కాంపిటీషన్ కూడా నాకు ఫోన్ ద్వారానే తెలిసింది, ప్రిపరేషన్ కూడా ఆన్లైనే చేశాను. అయితే ఇప్పుడు ఏమంటావురా, ఏంటి సొల్యూషన్? ఫ్యామిలీని ఇగ్నోర్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా? అవునమ్మా, కానీ సరే అట్లీస్ట్ డిన్నర్ టైంలో ఫోన్ పక్కన పెట్టేస్తావా? సరేలే అమ్మా పెట్టేస్తా, కానీ మీరు కూడా డిన్నర్ టైంలో లెక్చర్స్ ఇవ్వద్దు. సరేలే. అండ్ దాట్స్ ద థింగ్ అబౌట్ పర్స్పెక్టివ్స్. లక్ష్మి గారు ఫోన్ని చూశారు, రవి తన వరల్డ్ని చూశారు. ఒకరికి కన్సర్న్ కనిపించింది, ఇంకొకరికి ఫ్రీడమ్ కనిపించింది. ఎవర్ రైట్ ఎవర్ రాంగ్ అని చెప్పడం కాదు మన ఉద్దేశం, ఎందుకంటే కొన్నిసార్లు సిట్యుయేషన్ ఒకటి అయినా చూసే పర్స్

పర్స్పెక్టివ్ మాత్రం వేరు. సో డియర్ లిసనర్స్, నెక్స్ట్ టైం ఇలాంటి కాన్వర్సేషన్ జరిగితే మీ సైడ్ మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక్కసారి ఆలోచించండి, ఎస్పెషలీ ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళు ఫోన్ పక్కన పెట్టమన్నప్పుడు వాళ్ళు మనని టెక్నాలజీ నుంచి దూరం అవ్వమని చెప్పట్లేదు, కానీ వాళ్ళకి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నారు. ఫోన్ వాడకుండా మనం ఇంట్లో వాళ్ళతో ఒక 15 మినిట్స్ మాట్లాడడం ఈజ్ నాట్ ఎ డిఫికల్ట్ టాస్క్ ఫర్ అస్, బట్ ఈ చిన్న యాక్ట్ కుడ్ మేక్ దే డే. అనువంత చిన్న చిన్నగా అనిపించే ప్రతి క్షణాలలో ఒక పెద్ద అర్థం ఉందని గుర్తు చేయడానికి మళ్ళీ ఇంకో అనువంతతో కలుద్దాం. అంటిల్ దెన్, లిసన్ అ లిటిల్ మోర్, అండర్స్టాండ్ అ లిటిల్ డీపర్ అండ్ చెరిష్ ద పీపుల్ హూ ఆర్ వెయిటింగ్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. నమస్కారం.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవేరా, అండ్ మనతో బాటు ఉంది ఆర్జే నందిని. ఈరోజు షోలో చిన్న ట్విస్ట్ తీసుకొచ్చాం. మనం బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అయితే చాలా ఇంట్రెస్టింగ్ వేస్లో బ్రేక్స్ని తీసుకోవచ్చు. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్తో మాట్లాడదాం. ఈయన మ్యూజిక్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఆయన

0: ఈయన మ్యూజిక్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఆయన లైఫ్ లో మలుచుకున్నారు. బ్రేక్ ఎలా తీసుకోవాలి, మ్యూజిక్ ని బ్రేక్ గా ఎలా వాడాలి అని చెప్పి మనతో షేర్ చేయడానికి తేజస్వి ఉన్నారు. నందిని, ప్లీజ్ డూ ద ఆనర్స్ అండ్ ఇంట్రడ్యూస్ ఆర్ లిజనర్స్ టు తేజస్వి. అండ్ తేజస్వి, యూఆర్ ఆన్ ఎయిర్ నౌ.
1: హాయ్ తేజస్వి.
2: నమస్తే అండి. హలో,
1: నమస్కారం తేజస్వి. వినిపిస్తుందా మీకు?
2: అవునండి, వినిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ అండి.
1: ఓకే, సో తేజస్వి, వీ రియలైజ్ దట్ వీ డిస్కవర్డ్ యూ ఆన్ సోషల్ మీడియా అండ్ మీ జర్నీ ఈజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. మీరు మీ వర్క్ చేస్తూ కూడా హౌ ఆర్ యూ ప్రాక్టీసింగ్ యువర్ ప్యాషన్?
2: ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వైల్ ఐఎమ్ టీచింగ్ మ్యూజిక్ ఐ ఆల్సో హ్యావ్ అ ఫుల్ టైమ్ జాబ్ అండ్ దాట్ ఆల్సో కైండ్ ఆఫ్ రివాల్వ్స్ అరౌండ్ మ్యూజిక్ ఓన్లీ. అయితే ఏంటంటే, చాలా మంది ఒక బ్రేక్ తీసుకోవడానికి మ్యూజిక్ దగ్గర వెళ్తారు, కానీ మై ఎంటైర్ డే రివాల్వ్స్ అరౌండ్ మ్యూజిక్ కాబట్టి ఐ సమ్ టైమ్స్ నీడ్ అ బ్రేక్ ఫ్రమ్ మ్యూజిక్ ఇట్సెల్ఫ్. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈదర్ ఐ టేక్ అ బ్రేక్ అండ్ ఐ కుక్ వాట్ ఎవర్ ఐ లైక్, లేకపోతే ఒక మంచి కాఫీ తాగడం, ఒక మంచి కాఫీ చేసుకోవడము, లేకపోతే జస్ట్ అలా ఒక అంబియంట్ లైట్ పెట్టుకుని చదువుకోవడము. ఈ మధ్య చదువుకోవడం పిక్ చేసుకున్నాను. ఐ డోంట్ లిసన్ టు మ్యూజిక్ వైల్ డూయింగ్ ఎనీ ఆఫ్ దిస్, జస్ట్ నా బీయింగ్ విత్ మై ఓన్ సెల్ఫ్ ఆర్ టాకింగ్ టు అ ఫ్రెండ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రౌట్స్ దట్ ఐ టేక్ వెన్ ఐఎమ్ హావింగ్ టు టేక్ అ బ్రేక్ ఫ్రమ్ మ్యూజిక్ ఇట్సెల్ఫ్.
1: ఓకే, సో అదే మేమందరము బ్రేక్ కోసం మ్యూజిక్ వైపు వెళ్తే మీరు మ్యూజిక్ నుంచే దూరం వెళ్తున్నారు, దట్స్ వై యూ ఆర్ ద చూజన్ వన్.
2: సారీ,
1: అందుకే మిమ్మల్ని చూస్ చేసుకున్నాము, మీ జర్నీ ఇంట్రెస్టింగ్ గా ఉంది అనేసి.
2: థాంక్యూ, వెరీ కైండ్ ఆఫ్ యు అండి, అండ్ ఐ యామ్ సో హ్యాపీ టు బి కాంటాక్టెడ్. చాలా థాంక్స్ అండ్ ప్రేక్షకులు అందరికి కూడా. బ్రేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఏ ఫీల్డ్ లో ఉన్నా అనేది చాలా మనకి ఇంపార్టెంట్ అని ఈ పాటికి తెలిసిపోయింది. ఎస్పెషల్లీ ఇన్ దిస్ టైమ్ అండ్ ఏజ్, చాలా మంది సింగిల్ ఇన్కమ్ కాకుండా డబుల్ ఇన్కమ్ చేసుకున్నప్పుడు ఇంకా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది లైఫ్. అలాంటప్పుడు బ్రేక్ తీసుకున్నది ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ సచ్ అ వండర్ఫుల్ టాపిక్ చూసాను అండి ఫర్ టు టాక్ అబౌట్. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ షో.
1: తేజు, ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు లైక్ బ్రేక్స్ నువ్వు ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు తీసుకుంటావా, ఆర్ డు యు ప్లాన్ యువర్ బ్రేక్స్?
2: టు బి ఆనెస్ట్, ఒక ప్లాన్డ్ స్కెడ్యూల్ ఉంటే గనక నేను మొత్తము నా వర్క్ అయిపోయి క్లాసెస్ అయిపోయి తర్వాతే బ్రేక్ తీసుకుంటాను. ఒకవేళ ఇఫ్ మై వర్క్ గెట్స్ అ బిట్ ఓవర్వెల్మింగ్ ఆర్ ఇఫ్ మై క్లాసెస్ గెట్ అ బిట్ ఓవర్వెల్మింగ్, అలాంటప్పుడు ఐ ప్లాన్ మై బ్రేక్. అంటే ఒక 2 to 3 PM డ్యూరింగ్ మై వర్క్ ఆర్ 5 to 6 PM బిఫోర్ మై క్లాసెస్ అండ్ ఆఫ్టర్ మై వర్క్ ఇలా ప్లాన్ చేసుకుని ఇంటెన్షనల్లీ ఆ టైంలో ఇంకేమీ పెట్టుకోను. అండ్ ఆ టైంలో ఎవరితో కాంటాక్ట్ చేయను, ఎవరితో మాట్లాడను, జస్ట్ నాకు కావాల్సిన పనులు, ఈదర్ బీట్ అ వర్క్అవుట్ కానివ్వండి ఆర్ గోయింగ్ ఫర్ ఎ వాక్, సంథింగ్ టు డిసోసియేట్ సో దాట్ ఐ కెన్ కమ్ బ్యాక్ అండ్ గెట్ బ్యాక్ టు మై వర్క్ అగైన్ అని అలా ప్లాన్ చేసుకుంటాను. టు బి డిపెండ్స్ ఆన్ ద స్కెడ్యూల్ అండి, మన స్కెడ్యూల్ మనకి ముందరే తెలిస్తే ప్లానింగ్ అ బ్రేక్ విల్ బి వెరీ ఈజీ. ఒకవేళ ఒక స్కెడ్యూల్ అంటూ లేకపోతే గనక మ్యాండేటరీగా మనమే ఒక బ్లాక్ పెట్టుకుని ఇంతే ఈ బ్లాక్ లో ఎవరు నన్ను కాంటాక్ట్ చేయకూడదు, నేను ఎవరిని కాంటాక్ట్ చేయను, దిస్ ఇస్ మీ టైం అన్నట్టు ఒక బ్లాక్ పెట్టుకుంటే దట్ ఇస్ వేర్ వీ క్యాన్ రెజ్యూమినేట్ అవర్ సెల్స్.
1: ఓకే, సో యూఆర్ యూజింగ్ యువర్ బ్రేక్స్ యాజ్ అ క్యాటలిస్ట్ టు యువర్ ప్రొడక్టివిటీ, అంతే కదా?
2: అబ్సల్యూట్లీ, ప్రొడక్టివిటీ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ నేను లైక్ ఐ మెన్షన్ యాజ్ అ మ్యూజిషియన్, నా మ్యూజిక్ వింటూ వింటూ ఐ కెనాట్ కాల్ ఇట్ అ బ్రేక్ బికాస్ మై బ్రెయిన్ నౌ థింక్స్ డిఫరెంట్లీ.
1: Yes, because it is your profession.
2: Music will be different. అదే మెంటల్ వర్క్ అయిపోతుంది. నాకు మెంటల్ వర్క్ కూడా వద్దు అన్నప్పుడు ఐల్ డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు వాట్ ఈస్ మై యాక్చువల్ వర్క్. దాట్ ఈస్ అ బ్రేక్ కదండి. ఇంకా మనం మన బ్రేక్ లో కూడా మన వర్క్ రిలేటెడ్ పని చేసుకున్నాం అనుకోండి, ఇంకా బ్రేక్ ఎలా అవుతుంది?
1: అంతే అంతే, కరెక్ట్. బట్ రియల్ ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు మీరు మ్యూజిక్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు, అండ్ వి విష్ యు అ వెరీ గుడ్ లక్ తేజు ఫర్ యువర్ ఫ్యూచర్ వర్క్.
2: థాంక్స్ సో మచ్ నందిని గారు, థాంక్స్ సో మచ్ సవేరా గారు, థాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ మీ. ఐ యామ్ సో హ్యాపీ టు బి ఆన్ ఎయిర్.
1: థాంక్యూ,
2: విషింగ్ బోత్ ఆఫ్ యు అ వెరీ గుడ్ షో.
1: థాంక్యూ ఆల్సో ఫర్ యువర్ టైం. బై బై. సో యా, దట్ వాజ్ అబౌట్ తేజస్వి. తాను ఫుల్ టైం వర్క్ చేస్తూ మ్యూజిక్తో కూడా అసోసియేట్ అయి ఉంటున్నారని చెప్పారు. సో తాను ప్రొఫెషన్ అన్ని విధాలుగా మ్యూజిక్తోనే ఉంటారు కాబట్టి బ్రేక్ తీసుకోవడానికి కుకింగ్ చేస్తాను, వాకింగ్ వెళ్తాను, అండ్ ఐమ్ ఆల్సో రీడింగ్ అని కూడా చెప్పారు.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ సవీరా. ఈరోజు మనం ఒక బ్రేక్ ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈరోజు హెలో రెయిన్బోలో మనతో చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ సౌందర్య లహరి. ఒక ఫ్యాషన్ డిజైనర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి మోడలింగ్లోకి ఎంటర్ అయ్యి తన ఫ్రీడమ్ కోసం తన ప్యాషన్ని ఫాలో అవ్వాలి అంటూ ఒక ఆర్టిస్ట్గా మారారు సౌందర్య. అండ్ మీకు తెలిసిందే కదా లిజనర్స్, ఒక్కసారి ఆర్టిస్ట్గా మారాము అంటే మనం ఎన్నో వాటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాన్స్టెంట్గా మనల్ని అందరూ జడ్జ్ చేస్తూ ఉంటారు. కాన్స్టెంట్గా మనం ప్రజెంటబుల్గా ఉండాలి. అండ్ ఆర్టిస్ట్ లైఫ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అంతే అన్సర్టెన్గా కూడా ఉంటుంది. ఈరోజు ప్రాజెక్ట్ ఉంటుందో తెలీదు, రేపు పోతుందో తెలీదు, ఈరోజు హిట్ వస్తుందో తెలీదు, రేపు ఫ్లాప్ అవుతుందో తెలీదు. ఏమైనా సరే మనం స్ట్రాంగ్గా ఉండాలి, ప్రజెంటబుల్గా ఉండాలి. అండ్ ఇవన్నిటినీ సౌందర్య లహరి ఎంతో సౌందర్యంగా ప్రజెంట్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది అంటే అందులో ఆశ్చర్యమే లేదు. అండ్ టు ఆల్ ద లిజనర్స్, ఐ టేక్ ద ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ సౌందర్య లహరి. హాయ్ సౌందర్య.
1: హాయ్ హాయ్ సవీరా.
0: హాయ్. సో సౌందర్య, ఈరోజు మేము మన హెలో రెయిన్బోలో మాట్లాడుకుంటూ వస్తున్నాము అబౌట్ టేకింగ్ అ బ్రేక్. సో లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ క్వశ్చన్, నువ్వు అసలు బ్రేక్స్ ఎట్లా తీసుకుంటావు?
1: సో బ్రేక్స్ ఎట్లా తీసుకుంటా అంటే, యాజ్ యూ టోల్డ్, ఇట్స్ ఆల్రెడీ అన్సర్టెన్ కాబట్టి మాకు బ్రేక్స్ ఉంటాయి. బట్ ఆల్సో ఐ ఆల్సో ట్రై ఇన్వాల్వింగ్ మోస్ట్లీ ఇన్ టు మై సెల్ఫ్. లైక్ ఏమి చేయకుండా ఉండడం ఇస్ అ వెరీ బిగ్ బ్రేక్. లైక్ నథింగ్, డూయింగ్ నథింగ్ ఇస్ యాక్చువల్లీ అ వెరీ బిగ్ బ్రేక్ అన్నమాట. అది చాలా కష్టం, నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. అండ్ నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదో ఆలోచిస్తూ ఏదో చేస్తుంటే మన పనులన్నీ ఒకలా అవుతాయి. ఏమి ఆలోచించకుండా ఒక నిమిషం కూర్చుంటే అవన్నీ అంతే స్మూత్గా అవుతూ ఉంటాయి. సో ఆ కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను ఏమి చేయకుండా ఒక 2 నిమిషాలు కూర్చుని, అయితే బయటికి వెళ్ళే ముందు ఒక 2 నిమిషాలు ఆగి వెళ్ళడము, అలా ఒక నథింగ్నెస్ ని ఇంక్లూడ్ చేసుకుంటాను నా లైఫ్ లో చిన్న చిన్న విషయాలు. సో బై డూయింగ్ నథింగ్ బట్ జస్ట్ సిట్టింగ్, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా గేమ్ ఆడుతున్నాను అంటే ఆ గేమ్ ఓపెన్ చేసి కూర్చుంటాను, అంటే సాల్వ్ చేసేయాలనే ఉద్దేశంలో కాకుండా ఐ జస్ట్ ఓపెన్ అండ్ స్టార్ట్ అబ్జర్వింగ్ ఇట్. ఐ జస్ట్ బీ దేర్, ఏదో ప్రెసెంట్ కోసమో పాస్ట్ కోసమో ఫ్యూచర్ కోసమో కాకుండా అలా ఉండి దాని తర్వాత ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. యా,
0: I think that's so beautiful.
1: That is how I take a break, like by playing a small game or just sitting or just meditating for some time, you know, ఒక daily process లో.
0: That's so beautiful. సౌందర్య, in our last conversation, మీరు నాతో షేర్ చేశారు ప్రతిసారి ద ప్రజెంట్ డే జనరేషన్ బ్రేక్ అనగానే ఏదైనా స్క్రీన్ టైం ఎక్కువగా అవుతుంది, స్క్రోల్ చేస్తూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అని. అండ్ దెన్ యూ యాజ్ అన్ యాక్టర్ హ్యావ్ డిసైడెడ్ on your principles to not to do anything for the Instagram reels and this vertical content. Naan gurinchi koncham, what do you think about screen time and screen time as a break?
1: So normal ga manam chinnappudu radio vine vala ee pan chestunna kada.
0: అవును,
1: లైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఈవెన్ ఆటో డ్రైవర్స్ ఆర్ స్క్రోలింగ్ వైల్ డూ డ్రైవింగ్.
0: యా,
1: ఇది ఎంత డేంజరస్ అందరికీ తెలుసు. సో ఇలాగా స్క్రోలింగ్ అనే హ్యాబిట్ చాలా చాలా చాలా అది హ్యాబిట్ అయిపోలేదు. ఇట్స్ లైక్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అయిపోయింది. పీపుల్ స్టాండ్ అండ్ ఆల్సో స్టిల్ డూ, సిట్ అండ్ డూ, ఈటింగ్ అండ్ డూ. సో అలా చూసి చూసి నాకే లైక్, నేను అప్పుడప్పుడు స్క్రోల్ చేస్తాను ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, బట్ దెన్ ఆల్సో ఐ స్టాప్, నో ఐఎమ్ డూయింగ్ ఇట్ టూ మచ్ అని పక్కన పెడతాను. ఇలాంటి విషయాల్లో ఇప్పుడు నేనే అది ఏదైనా షార్ట్ సిరీస్ చేయడము, ఇది ఏదో ఒకటి చేయడము, నేను ఒక సపోర్ట్ ఇస్తున్నట్టు అవుతుంది. నేనే అది ఆపాలనుకుంటున్న దాన్ని, నేను అలాంటివి చేసి సపోర్ట్ ఇస్తుంటే ఐ ఫెల్ లైక్ నో దిస్ ఇస్ నాట్ సంథింగ్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వరకు, లైక్ ప్రమోషన్ కాంటెంట్ వరకు చేసుకోవడం వేరు, కానీ ప్రాపర్ షార్ట్ స్టోరీస్ లో స్టోరీస్ ని కూడా ఇలాగ రీల్స్ లో 30 seconds వన్ అంటే లైక్ పేషెన్స్ కూడా తగ్గిపోయింది. ఇఫ్ యూ అబ్జర్వ్, పీపుల్ కాంట్ సిట్ అండ్ సీ ఎ హోల్ పిక్చర్ వితౌట్ ఈవెన్ గెట్టింగ్ అప్ ఆర్ వితౌట్ ఓపెనింగ్ దేర్ ఫోన్.
0: Yes.
1: So, ఇది మనకి ఎంతలాగా ఎఫెక్ట్ చేస్తుంది ఆన్ లాంగ్ టర్మ్ అనేది ఎవ్రీవన్, ప్రతి ఒక్క

0: నోటీస్ చేస్తున్నారు, కానీ ఆ పని అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు.
1: సో యాజ్ అన్ యాక్టర్ మీరు కాన్షియస్గా దీన్ నేను ఇలాంటివి చెయ్యను అని చెప్పి యు ఆర్ బీయింగ్ జస్ట్ నాట్ అన్ యాక్టర్ బట్ అ కాన్షియస్ యాక్టర్ అండ్ అన్ ఆర్టిస్ట్. సో ఐ థింక్ దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వే మన రెస్పాన్సిబిలిటీని మనం గుర్తు చేసుకోవడం అండ్ మనం చేస్తున్న పనిని చాలా కాన్షియస్గా చేయడం అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే సౌందర్య.
0: థ్యాంక్ యూ సో మచ్. దట్స్ నాట్ సంథింగ్ గ్రేట్ బట్ యా ఏదో నా వంతు నేనేం చేయగలను అది చేస్తున్నాను అంటున్నారు. నథింగ్ నథింగ్ ఎట్ ఆల్ గ్రేట్.
1: ఐ థింక్ ఇఫ్ ఎవ్రీబడి ఇస్ డూయింగ్ దేర్ థింగ్ వరల్డ్ విల్ బికమ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ కదా.
0: యా యా ఎగ్జాక్ట్లీ టోటలీ.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.
0: థ్యాంక్ యూ.
1: సో అదండి సౌందర్య ఒక ఆర్టిస్ట్గా ఉంటూ ఎలా కాన్షియస్గా ఉండడానికి స్టెప్స్ తీసుకుంటున్నాను అని చెప్పి మనతో షేర్ చేసుకున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మనం అందరం మన వేస్లో మనం మన జీవితం గురించే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి మంచి బ్రేక్స్ ఎలా రావాలి అని ఆలోచిస్తే ఐ థింక్ ద వరల్డ్ విల్ బికమ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. అండ్ అదండి మనం ఈరోజు సౌందర్యతో విత్ వీ గాట్ టు నో హౌ షీ టేక్స్ బ్రేక్స్. ఇంకా వేరే ఆర్టిస్ట్తో మాట్లాడదాము, వేరే డిఫరెంట్ పీపుల్ హౌ దే టేక్ బ్రేక్స్, వాళ్ళు బ్రేక్స్ని ఎలా స్పెండ్ చేస్తారు అని చెప్పి మనం తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్ మీకు తెలుసు కదా 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ జపాన్లో జరుగుతున్నాయి అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. అసలు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, జావ్లిన్ త్రో అవుతుంది, షార్ట్ పుట్ అవుతుంది, ఎంతవరకు మన మెడల్స్ గెలుస్తున్నాము, గెలిచినా గెలవకపోయినా మనం మన వాళ్ళని చీరప్ చేయడానికి అప్డేట్స్ తెలుసుకోవడం ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ టు డూ కదా. సో వీ హ్యావ్ ద లైవ్ అప్డేట్ నౌ ఫ్రమ్ 7:30 to 7:35 of the 20th edition of Asian Games being held at Japan. So, manam Delhi nunchi direct relay vintunamu. And we'll come back to you. Pintu unani 101.9 MHz by FM Rainbow. Rainbow to mi jeevitam rangulamayam. Nenu mi RJ Savera and natho vaatundi RJ Nandini.

0: మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈ రంగుల గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ రంగులమయమైన జీవితంలో ఎక్కడండి, ఎప్పుడో ఈ హసల్ బసల్ వచ్చేసింది, ఎక్కడో బ్రేక్స్ తీసుకోవడం మనం మర్చిపోయాం. సో అలా రంగులతోనే బ్యూటిఫుల్గా లైఫ్ని ఎలా మార్చచ్చు అని మన నెక్స్ట్ కాలర్ చెప్పబోతున్నారు. నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయేది ఒక ఆర్టిస్ట్ హూ రైట్స్ చిల్డ్రన్స్ బుక్స్ అండ్ ఎడ్యుకేషన్ స్పేస్లో ఉంటూ పిల్లలకి నిజంగా వాళ్ళ క్రియేటివిటీ పెరగడానికి ఏం చేయాలి, ఎలా స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచించి ఎన్నో స్టెప్స్ తీసుకుంటున్న నిక్షిత్ గంగాదేవి. హాయ్ నిక్షిత్.
1: హాయ్ సమీరా.
0: హాయ్ నిక్షిత్. నిక్షిత్, ఈరోజు మేము హలో రెయిన్బోలో వీఆర్ టాకింగ్ అబౌట్ టేకింగ్ బ్రేక్స్ అన్నమాట. సో ఐ వుడ్ వాంట్ టు స్టార్ట్ విత్ దిస్ క్వశ్చన్. ఆర్ట్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ బ్రేక్ నువ్వు మీరు చాలా ఎక్స్ప్లోర్ చేశారు. సో కెన్ యూ షేర్ దిస్ విత్ లిజనర్స్?
1: యా యా షూర్. సో జనరలీ చాలా మందికి పర్సెప్షన్ ఏముంటది అంటే అరే ఆర్ట్ చేయడం వల్ల అసలు నిజంగానే అంతకన్నా ఏమొస్తుంది, నాకు అసలు ఆర్టే రాదు కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. బట్ వాట్ రీసెర్చ్ సేస్ ఇస్ యాక్చువల్లీ డిఫరెంట్ అన్నమాట. సో 2-3 రీసెర్చ్ స్టడీస్ 2016 లో వాటర్లూ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు అండ్ దే గేవ్ టూ గ్రూప్స్ కి ఒక చిన్న టాస్క్ ఇచ్చారు అన్నమాట. సో దే హ్యాడ్ టు రిమెంబర్ వర్డ్స్ అండ్ వన్ గ్రూప్ హ్యాడ్ టు యాక్చువల్లీ డ్రా, ఇంకో గ్రూప్ ఏమో రైట్ వాటిని రైట్ చేసి రిమెంబర్ చేసుకోవాలి. ఎవరైతే డ్రా చేశారో దే యాక్చువల్లీ రిమెంబర్డ్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ అ మచ్ బెటర్ వే అన్నమాట. అండ్ దే ఈవెన్ రిమెంబర్డ్ దెమ్ లైక్ ఈవెన్ అ ఇయర్ లేటర్.
0: ఓకే.
1: సో ఇట్ యాక్చువల్లీ మేక్స్ యూ హెల్ప్ make sense of things and make meaning of things in a much better way giyadam valla.
0: Yes.
1: You remember a lot.
0: Yes.
1: And for many of the Indian students eppudu rastune untam and badalu perhaps if we actually drew some things perhaps we will actually remember them more and in a better way.
0: అదే కదా, మీరు కూడా ఇప్పుడు చిల్డ్రన్స్ బుక్ ద్వారా మీరు ఎక్స్ప్లోర్ చేస్తుంది కూడా ఆర్ట్

0: ఆర్ట్ యాజ్ అ బ్రేక్, ఆర్ట్ యాజ్ అ వే టు నో అవర్ సెల్ఫ్ అన్నది. సో ఐ థింక్ దట్స్ వై యు ఆర్ యువ్ స్టెప్డ్ ఇన్ టు చిల్డ్రన్స్ బుక్స్.
1: Yes, yes. And also one more reason that I have found out is drawing actually helps in reducing stress levels also. చాలా మందికి రీసెర్చ్ లో కూడా ఏం తెలిసిందంటే ఆల్మోస్ట్ ఒక 30 to 45 minutes ఆఫ్ డ్రాయింగ్ తర్వాత వాళ్ళ స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే మెయిన్ గా కార్టిజాల్ ఉంటుందో అవి ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద పీపుల్ కి తగ్గాయన్నమాట. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ స్ట్రెస్.
0: నెక్స్ట్ మీరు నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పారు. నాకు జనరల్గా బుక్ చదివితే చాలా స్ట్రెస్ వస్తుంది అనిపిస్తుంది. నాకు కొన్నిసార్లు అబ్బా ఎందుకురా బాబు కష్టం ఇది చదవడమో అని అనిపిస్తుంది. కానీ మీరు అన్నారు రీడింగ్ ఈజ్ ఆల్సో అ బ్యూటిఫుల్ వే టు గెట్ అవే ఫ్రమ్ ద స్ట్రెస్ అండ్ ఇట్స్ ఆల్సో ఒక మంచి బ్రేక్ అని చెప్పి చెప్పినారు. కెన్ యూ ప్లీజ్ షేర్ మోర్ అబౌట్ దిస్?
1: యా, సో ఫస్ట్ వాట్ ఐ కెన్ టెల్ ఇస్ దట్ రీడింగ్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ యూ లివ్ లాంగర్. సో యేల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక చిన్న రీసెర్చ్ స్టడీ చేశారు అనమాట. అరే అట్లీస్ట్ పీపుల్ 30 days రీడ్ చేసేవాళ్ళు అండ్ ఫర్ ద పీపుల్ హూ డోంట్ రీడ్ అట్ ఆల్ అండ్ దే హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ పీపుల్ హూ రీడ్ దే హ్యావ్ మచ్ బెటర్ స్ట్రాంగర్ న్యూరాన్ కనెక్షన్స్ అండ్ దే టెన్ టు లివ్ మోర్. అండ్ ఏవైతే మనం ఓల్డ్ పీపుల్లో చూస్తాము లైక్ మెమరీ లాస్ కానీ అలాంటి డిసీజెస్ కూడా చాలా తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ వాట్ ఆల్సో రీసెర్చ్ సేస్ ఇస్ దట్ ఏవైతే ఐ మీన్ ఇప్పుడు ఎంపతి అనేది చాలా మందిలో ల్యాక్ అవుతున్నా అనిపిస్తుంది. వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అదర్ పీపుల్స్ పర్స్పెక్టివ్ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దాట్ సార్ట్ రైట్. సో రీడింగ్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ అస్ డెవలప్ దట్ ఎంపతి డెవలప్ అవుతుంది. వీ కెన్ actually understand how do other people think ani and that can only happen through reading.
0: Nice. So
1: yeah,
0: చాలా బ్యూటిఫుల్ వర్క్ చేస్తున్నారు నిక్షిత్ మీరు రైటింగ్ చిల్డ్రన్స్ బుక్స్, దాన్ని ప్రమోట్ చేయడం, చదవడం, ఆర్ట్ యాజ్ అ బ్రేక్ కూడా. సో ఇవి బ్యూటిఫుల్ వేస్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఆన్ యువర్ జర్నీ.
1: Yes, yes, thank you so much. And అందరికి ఒక అడ్వైస్ ఏంటంటే ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు మంచిగా క్రేయాన్స్, కలర్స్, ఇంకొక మంచి నోట్బుక్ తీసుకెళ్ళి మంచిగా డ్రాయింగ్ వేసుకోండి అండ్ ఫైండ్ సమ్వన్ విత్ హూమ్ యూ కెన్ రీడ్ టుగెదర్. యా,
0: దట్స్ సో బ్యూటిఫుల్. థాంక్యూ సో మచ్ నిక్షిత్. అది లిజనర్స్, సో మేము ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నప్పుడు వీ ఆల్సో గాట్ టు నో ఫ్రమ్ వన్ ఆఫ్ అవర్ రేడియో హెడ్స్ ఏంటి అంటే మనం ఏదైనా ఆర్ట్ వర్క్ కానీ ఏదైనా డాన్స్ ఫామ్ కానీ చేస్తున్నప్పుడు మన రైట్ హెమిస్ఫియర్ ఇంకా లెఫ్ట్ హెమిస్ఫియర్ రెండు కోఆర్డినేటెడ్గా ఉండడం వల్ల జనరల్గా మనం ఏదైతే ఎమోషన్ ఫీల్ అవుతున్నామో అది తక్కువగా అవ్వడానికి, సబ్సైడ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అండ్ దర్స్ అ ఛాన్స్ ఫర్ బెటర్ ప్రొడక్టివిటీ అని చెప్పి. అండ్ వీ హ్యావ్ ద నెక్స్ట్ కాలర్ హూ ఇస్ ఎక్స్ప్లోరింగ్ డాన్స్ యాజ్ అ బ్రేక్, యాజ్ అ వే ఆఫ్ థెరపీ. మనం మాట్లాడేద్దాం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: సో యా ఇప్పటివరకు కలర్స్ అని ఇలిస్ట్రేషన్ గురించి మాట్లాడుకున్నాము అండ్ నిక్షిత్ హ్యాస్ గివెన్ అస్ అన్ అమేజింగ్ బ్రీఫ్ అబౌట్ హిస్ జర్నీ అండ్ వాట్ ఈజ్ హీ డూయింగ్. ఇప్పుడు నెక్స్ట్ అన్ని ఆర్ట్ ఫామ్స్ చూసేసాము, మరి మన క్లాసికల్ డాన్స్లో ఏముంటుంది, అసలు డాన్స్ ఏంటి అంటే యూజువల్లీ బ్రేక్ కోసము

డూయింగ్ డాన్స్ అని చాలామంది చెప్తారు. వీ వాంట్ టు పర్ఫామ్, వీ వాంట్ టు ప్రాక్టీస్ అన్న దానికన్నా డాన్స్ ఎన్హాన్సెస్ మై మూడ్, డాన్స్ టేక్స్ మీ టు అ డిఫరెంట్ యూనివర్స్ అని వీ యూజువలీ టెల్. సో మనకి డాన్సే ప్రొఫెషన్గా ఉన్న గురువు గారు ఇప్పుడు లైన్లో ఉన్నారు. అండ్ లెట్స్ టాక్ టు హర్ అండ్ ఐడెంటిఫై వాట్ హర్ బ్రేక్స్ లుక్స్ లైక్. ఓకే, మేబీ లెట్స్ ట్రై టు కనెక్ట్ హర్ అగైన్ ఆన్ ఎయిర్. కాల్ డ్రాప్ అయినట్టుంది. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9. నేను మీ ఆర్జే నందిని.

0: ఆల్ రైట్, సో మనకి శ్రీవల్లి గారు లైన్లో ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. గుడ్ ఈవినింగ్ శ్రీవల్లి గారు.
1: గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి.
0: సో మీరు డాన్సర్, కథక్ డాన్సర్ మీరు, అండ్ యూ ఆల్సో టీచ్ కథక్ టు సో మెనీ స్టూడెంట్స్. సో మీ బ్రేక్స్ ఎలా ఉంటాయి? హౌ డు యూ ప్లాన్ యువర్ బ్రేక్స్?
1: సో యాజ్ ఏ క్లాసికల్ డాన్సర్గా అంటే జస్ట్ అదర్ ప్రొఫెషన్స్ అంటే ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ కానీ రెగ్యులర్ వీక్ ఆఫ్ కానీ ఉండవు. ఎందుకంటే రెగ్యులర్ వీక్ ఆఫ్ తీసుకోలేము, ఎందుకంటే అందరికి వీక్ ఆఫ్ వచ్చినప్పుడు మేము క్లాసెస్ తీసుకోవాలి. సో ప్రోగ్రామ్స్ ఉంటాయి, రెగ్యులర్ ప్రాక్టీస్, క్లాసెస్, ఈవెంట్స్, యాన్యువల్ డే, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు సో ఫిక్స్డ్ గా అంటే వర్కింగ్ అవర్స్ గానీ రెగ్యులర్ వీక్ ఆఫ్ గానీ పెట్టుకోలేము అన్నమాట.
0: ఓకే,
1: సో మనకి నచ్చినప్పుడు కూడా మనం వీక్ ఆఫ్ తీసుకోలేము. మామూలుగా పబ్లిక్ హాలిడేస్ వస్తాయి, ఆగస్ట్ 15 అయినా, ఫెస్టివల్స్ అప్పుడు, అలాంటప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు కూడా సో వి మిస్ ఆల్ దోస్. ఎందుకంటే అప్పుడే ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ అయినప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ అవి తీసుకోవాల్సి వస్తుంది, ప్రోగ్రామ్స్ కోసం, ఈవెంట్స్ కోసం. సో ఎలా వీక్ ఆఫ్ తీసుకుంటామంటే, సో ఏదైనా ప్రోగ్రామ్స్ అయిపోయి సో షెడ్యూల్డ్గా అంటే ప్లాన్ అంటే ఇప్పుడు ఈవెంట్స్ ఏమీ లేవు, సో ముందే మనకి డేట్స్ అవి తెలుస్తాయి కాబట్టి. సో జనరల్గా వీక్ లో అనుకుంటే ఒక అంటే మామూలుగా వీకెండ్స్ అయితే తీసుకోలేము మోస్ట్లీ. సో వీకెండ్స్ ఎక్కువ క్లాసెస్ ఉంటాయి. సో మనం నా ప్రాక్టీస్ కోసము, ఎందుకంటే ఒక టీచర్గా టీచింగ్ చేయడమే కాదు, సో మనం ఓన్ ప్రాక్టీస్, ఓన్ వాళ్ళకి ప్రిపరేషన్ ఏం చేయాలి ఎగ్జామ్స్ కానీ ఏదంటే. సో వన్ డే వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలని వీ విల్ ట్రై చేస్తాం. అంటే ఒక వీక్ డే లో గానీ ఎప్పుడు గానీ వన్ డే నా కోసం అంటూ అలా పెట్టుకుంటాను. బట్ అది కూడా ఎలా అంటే సమ్ టైమ్స్ ఏదైనా ఈవెంట్స్ ఎగ్జామ్స్ అవి వచ్చినప్పుడు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి, సో అది కూడా ఫిక్స్డ్ ఉండదు. ఎవ్రీడే మండే అంటే మండేనే క్లాస్ నేను తీసుకోను, నాకు వీక్ ఆఫ్ అని, సో ఐ కాంట్ ఫిక్స్ దట్ అన్నమాట. ఏదైనా ప్రోగ్రామ్స్ పెద్ద ఈవెంట్స్ అయిన తర్వాత సో ఇయర్లీ వన్స్ ఒక నాకు కూడా వీటన్నిటి నుంచి బ్రేక్ కావాలి కాబట్టి, సో ఏదైనా టూర్ ఏదైనా ప్లాన్ చేసినప్పుడు అప్పుడు కూడా ఈవెంట్స్ ఏవి లేవు, ప్రోగ్రామ్స్ లేవు, ఎగ్జామ్స్ లేవు. సో పిల్లలకి అది సబ్స్టిట్యూట్ క్లాసెస్ తీసుకొని సో ఆ టైంలో నేను ప్లాన్డ్ గా వెకేషన్ అది ప్లాన్ చేసుకుంటాను అన్నమాట.
0: ఓకే, సో మీ టైం తీసుకోవాలి అన్నా కూడా చాలా కన్స్ట్రెయిన్స్ ఉన్నాయని అంటారు. సో యూజువల్లీ మీరు బ్రేక్ లో ఏం చేస్తారు?

0: బ్రేక్లు అంటే ఎందుకంటే రెగ్యులర్ గా సో మోస్ట్లీ నేను ఫ్యామిలీ టైం మిస్ అవుతాను, ఎందుకంటే ఫెస్టివల్స్ కానీ అలాంటప్పుడు జనరలీ ఎవ్రీ వన్ స్పెండ్ విత్ దేర్ ఫ్యామిలీ.
1: రైట్,
0: సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఫ్యామిలీ, సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. సో
1: సమ్ టైమ్స్
0: పాపతో కానీ
1: అవును, వాళ్ళు కూడా మీ ప్రెజెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి.
0: ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే యాజ్ ఏ చిల్డ్రన్ కి ఎక్కువ ఉంటది, ఎందుకంటే పేరెంట్స్ అటెన్షన్ ఉండాలి, అది సో దే వాంట్ టు షేర్.
1: రైట్,
0: సో అలాంటప్పుడు నేను బ్రేక్ తీసుకున్నప్పుడు మోస్ట్లీ ఐ విల్ స్పెండ్ టైం విత్ ద ఫ్యామిలీ, అంటే వీటన్నిటికి దూరంగా. లాంగ్ బ్రేక్ అలా ఏదైనా తీసుకున్నప్పుడు షార్ట్ బ్రేక్స్ లో మోస్ట్లీ ఐ విల్ స్టే అట్ హోమ్
1: ఓకే.
0: కంప్లీట్లీ వీటన్నిటిని. అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే క్లాసెస్ చెప్పడం అక్కడ 1-2 అవర్స్ 3 అవర్స్ అయితే, సో బ్యాక్ పేరెంట్స్ ఎంక్వైరీస్ ఫీజ్ కలెక్షన్ ఇవన్నీ ఇంట్లో ఉండే చేయాలి.
1: అవును,
0: సో ఇవన్నీ నోబడీ సీజ్ బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ ఎవరు చూడరు, ఆ క్లాస్ చెప్పారు అయిపోయింది అనుకుంటారు. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఈ వర్క్స్ అని ఉంటాయి, వాళ్ళకి లెసన్ ప్లానింగ్ అవన్నీ, సో ఆల్మోస్ట్ డే మొత్తం ఇలానే అయిపోతారు. సో బ్రేక్ తీసుకున్నప్పుడు సో అవన్నీ ఏమీ లేకుండా, సో ఐ కంప్లీట్ గా ఫ్యామిలీతో ఇంట్లో
1: ఓకే
0: గానీ అదర్వైజ్ నేచర్ లో గానీ స్పెండ్ చేస్తాను.
1: ఓకే ఓకే. సో మీరు లైక్ వన్ ఉమెన్ ఆర్మీ లాగా, ఐ నో యు ఆర్ డ్రైవింగ్ థింగ్స్ అండ్ ఇట్ ఎంపవర్స్ అస్ అ లాట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్.
0: Yes, thank you.
1: థ్యాంక్ యూ. సో యా, దట్ వాస్ శ్రీవల్లి గారు. మొత్తము సిస్టమ్ అంతా తను ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకున్నారు కాబట్టి షీ హ్యాజ్ హర్ ఓన్ స్టోరీ, ఓన్ జర్నీ అండ్ షీఈస్ హ్యాపీలీ డూయింగ్ దాట్ వితౌట్ ఎనీ కంప్లైంట్స్. సో బ్రేక్ తీసుకున్నా కూడా మనకి గిల్ట్ ఫ్రీ బ్రేక్స్ ఉండాలంటే హ్యావ్ యువర్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, 7:59 స్టూడియో క్లాక్లో టైం. అండ్ ఇప్పుడు మనం న్యూస్ హెడ్లైన్స్ వింటాము, ఆ తర్వాత తెలంగాణలో మళ్ళీ కలుసుకుందాము. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా జనరేట్ చేసిన 92,88,180 ఎస్ఐఆర్ నోటీసులలో 87,85,739 మందికి జారీ చేసినట్లు, అందులో 58,97,432 ఓటర్ల విచారణ ప్రక్రియ పూర్తయినట్లు సీఈఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఆసియా క్రీడల మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజతం సాధించిన ఈషాసింగ్ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమె పోరాట స్ఫూర్తి ఆదర్శమని, భవిష్యత్తులో దేశ రాష్ట్ర కీర్తిని మరిన్ని విజయాలతో చాటాలని ఆకాంక్షించారు. ఒడిశా మైనింగ్, బెంగాల్ వ్యాపార సామర్థ్యాలతో తూర్పు భారతదేశాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. బీసీ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ 60 కోట్లతో కాటమయ్య రక్షణ కవచాలు, 450 కోట్లతో విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నవంబర్ నుంచి రాజీవ్ యువ వికాసం ప్రారంభిస్తామని, ఓవర్సీస్ స్కాలర్షిప్ గడువు 15 అక్టోబర్ వరకు పెంచామని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఉమ్మడి జిల్లాల నేతలకు ఓటర్ల నమోదు, ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఎఫ్టీసీ కార్యాలయంలో బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 ఇన్ఫ్లుయెన్సర్ సమావేశం జరిగింది. తెలంగాణ సంస్కృతి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సృజనాత్మక డిజిటల్ కంటెంట్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఇన్ఫ్లుయెన్సర్లు భాగస్వాములు కావాలని ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు అధికారులు సూచించారు. దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి సెప్టెంబర్ 26 అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఢిల్లీలో 10 కోట్ల విలువైన 6.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని 11 మందిని జీఆర్ఐ అరెస్టు చేసింది. ఈ ముఠ 9 నెలల్లో 475 కోట్ల విలువైన 318 కిలోల బంగారాన్ని అక్రమ రవాణా చేసినట్లు

అధికారులు గుర్తించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహం, ఓటర్ల నమోదు ప్రక్రియపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్టంలో ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. అలా చూస్తూ చూస్తూనే మనం తెలంగాణకి వచ్చేసాం. స్టూడియో క్లాక్లో టైం 8:05 దాటి 20 సెకండ్స్ అవుతుంది. నేను మీ ఆర్జే సవీరా.
1: మరి నేను మీ ఆర్జే నందిని.
0: నన్ని ఈరోజు లెట్స్ టాక్ అబౌట్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, మనకందరికీ చాలా ప్రౌడ్గా అనిపించే ఒక ప్లేస్ గురించి మాట్లాడుకుందాం.
1: ఓకే.
0: అండ్ మనం అలా హైదరాబాద్ గురించి మాట్లాడుకోగానే ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక్క మాన్యుమెంట్లో ఒకటి గోల్కొండ ఫోర్ట్.
1: అది ఆల్మోస్ట్ హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే ల్యాండ్ మార్క్.
0: ఎగ్జాక్ట్లీ. అసలు మనం చిన్నప్పటి నుంచి దీనికి ఎంత సెంచరీస్ ఓల్డ్ హిస్టరీ ఉంది అని చెప్పి వింటూ వస్తున్నాం కదా. ఇట్ క్యారీస్ అ గ్రేట్ ప్రైడ్ అండ్ గ్రేట్ హిస్టరీ కూడా.
1: రైట్. మన సిటీకి సెంచరీస్ ఓల్డ్ హిస్టరీ ఉన్నట్టే ఈ గోల్కొండ ప్లేస్ కూడా సెంచరీస్ ఓల్డ్ హిస్టరీని క్యారీ చేస్తుంది. మనం చాలాసార్లు అక్కడికి వెళ్తాము, ఫొటోస్ తీసుకుంటాము, స్కూల్ ట్రిప్స్కి వెళ్తాము, కానీ ఆ వాల్స్ వెనక ఎంత పెద్ద స్టోరీ ఉందో తెలుసా?
0: అదే కదా ఇంట్రెస్టింగ్ పార్ట్. మనం చూస్తున్నది ఒక ఫోర్ట్ మాత్రమే కాదు, ఒకప్పుడు ఒక పవర్ఫుల్ కింగ్డమ్కి సెంటర్గా ఉన్న ప్లేస్ గురించి.
1: అసలు గోల్కొండ ఎలా మొదలైంది, అంత ఇంపార్టెంట్ ఎలా అయింది, అండ్ హౌ డిడ్ దిస్ ప్లేస్ బికమ్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఐడెంటిటీ
0: మాట్లాడుకుందాం ఈరోజు తెలంగాణలో. లెట్స్ ఎక్స్ప్లోర్ అబౌట్ దిస్ అండ్ గోల్కొండ హిస్టరీ గురించి చాలా డీప్గా మాట్లాడుకుందాం. అండ్ మన మెమరీస్తో అసలు మనకున్న మెమరీస్ ఏంటి గోల్కొండ గురించి అని కూడా మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడైతే హరిచరణ్ గారు ఇంకా సుహృతిక పాడిన గుర్తుందా పాట వస్తుంది, మీరు అలా గుర్తు చేసుకోండి. అసలు మీకు గుర్తుందా, మీరు ఎప్పుడు వెళ్ళారు గోల్కొండకి? వింటూ ఉండండి 101.9 MHz.

0: 8:13 స్టూడియో క్లాక్లో టైం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఈరోజు ఆర్జే నందిని అండ్ ఆర్జే సవేరాతో. అయితే సవేరా, గోల్కొండ గురించి మాట్లాడుకుందాం అని ఫిక్స్ అయ్యాము. దాని హిస్టరీయే చాలా చాలా అమేజింగ్గా ఉంటుంది. అయితే నీకు తెలుసా, మనం ఇప్పుడు చూస్తున్న గోల్కొండ ఫోర్ట్ మొదటి నుంచి ఇలా లేదంట.
1: ఓకే, ఎలా ఉండేది మరి?
0: అయితే అరౌండ్ 1143లో అక్కడ ఒక చిన్న మట్టి కోటనే ఉండేది. ఆ ఏరియా కాకతీయ రాజుల అండర్లో ఉండే అన్నమాట.
1: ఒక చిన్న మట్టి కోట ఇంత పెద్ద కోట అయిందా? ఎలా?
0: అదే కదా ఇంట్రెస్టింగ్. ఆ లొకేషన్ చాలా స్ట్రాటజిక్, గ్రెనైట్ హిల్ మీద ఉండటంతో డిఫెన్స్కి చాలా యూస్ఫుల్.
1: సో అది అంత ఎత్తులో ఉంటది కాబట్టి మనకి చుట్టుపక్కల ఏమవుతుంది, హైదరాబాద్ సిటీ అంతా ఒక వ్యూ వస్తుంది అన్నమాట.
0: అబ్సల్యూట్లీ, మనము ఒక ప్లాట్ఫామ్ మీద నించున్నట్టు ఉంటుంది. ఒక హై రేజ్ స్టేజ్ నుంచి ఓవరాల్ గా సిటీ మొత్తం మనకి కనిపిస్తుంది. అంత స్ట్రాటజిక్ అది. అండ్ ఓవర్ ద ఇయర్స్ డిఫరెంట్ రూలర్స్ దాన్ని స్ట్రెంగ్తెన్ చేస్తూనే వచ్చారు.
1: అండ్ యాక్చువల్గా బహమనీస్ గురించి నేను విన్నాను, అండ్ బట్ వెన్ డిడ్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్?
0: ఎస్, బహమనీస్తో స్టార్ట్ అయింది, కానీ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ కుతుబ్ షాహీ కాలంలో జరిగింది.
1: ఓ, సుల్తాన్ కులీబ్ కుతుబ్ ఉల్ ముల్క్ ఆయన టైంలోనేనా?
0: అబ్సల్యూట్లీ, హీ మేడ్ గోల్కొండ హిస్ బేస్ అండ్ ఇన్ 1518 వెన్ హీ బికేమ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద బహమనీ సల్తనేట్, కుతుబ్ షాహీ డైనాసిటీ ఎస్టాబ్లిష్ చేసి గోల్కొండని తన క్యాపిటల్గా చేసుకున్నాడు.
1: బ్యూటిఫుల్. ఇక్కడ వరకు అసలు గోల్కొండ క్యాపిటల్ సిటీ ఎలా అయింది అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఇన్ ద టైమ్ టు కమ్ విల్ ఎక్స్ప్లోర్ మోర్ హిస్టరీ అరౌండ్ గోల్కొండ. ఇప్పుడైతే లిసనర్స్, రామ్ మిర్యాల పాడిన గిరగిర గింగిరా అనివే పాట వచ్చేస్తుంది, వింటూ ఉండండి, మాట్లాడుకుందాం.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో టైం 8:20 దాటి 57 సెకండ్స్ అవుతుంది. మనం ఉన్నాం తెలంగాణలో. మనం మాట్లాడుకుంటున్నాం గోల్కొండ కోట గురించి. అయితే నందిని, నువ్వు నాకు హిస్టరీ చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేశావబ్బా. ఇక్కడి వరకు చెప్పావు కుతుబ్ షాహీ డైనాసిటీ గురించి వరకు చెప్పావు. దాని తర్వాత ఏమైంది?
1: అండ్ లాస్ట్ టైం నీకు అదొక మట్టి కోట అని గురించి కూడా చెప్పాను.
0: ఒక
1: మట్టి కోట కుతుబ్ షాహీ కింగ్డమ్ కి క్యాపిటల్ ఎలా మారిందో తెలుసుకోవాలి కదా నువ్వు ఇప్పుడు.
0: ఎగ్జాక్ట్లీ.
1: ఈ స్టోరీ జస్ట్ కింగ్డమ్ గా మారడంతో ఆగిపోలేదు. అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇక్కడ నుంచే మొదలవుతుంది. కుతుబ్ షాహీ రూలింగ్ లో గోల్కొండ చాలా పవర్ఫుల్ సెంటర్ అయింది. ఇందాక నేను చెప్పినట్టు ఇట్ వాజ్ అ స్ట్రాటజిక్ పాయింట్. కానీ ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ వైపు మూవ్ అయ్యారు. అంటే సిటీ లోపలికి దే స్టార్టెడ్ మూవింగ్ ఇన్.
0: సో ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట సిటీ అంతా.
1: రైట్. అయితే 1591లో మహమ్మద్ కూలీ కుతుబ్ షా హైదరాబాద్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. న్యూ సిటీకి చార్మినార్ ని సెంటర్ గా చేసుకుని గోల్కొండకి బయట ఒక అర్బన్ సెంటర్ గా డెవలప్ చేశాడు.
0: ఓకే. సో ద ప్రెజెంట్ డే మనకి హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తొస్తుంది అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ కూలీ
1: కుతుబ్ షా.
0: ఓకే, కుతుబ్ కూలీ షా. నైస్.
1: రైట్. అంటే ఇప్పుడు మనము సిటీ సెంటర్ చార్మినార్ గా అప్పుడు మారింది. అంటే వాళ్ళు గోల్కొండ నుంచి సిటీ సెంటర్ చార్మినార్ కి వచ్చారు. బట్ మనం ఇప్పుడు గోల్కొండ అనగానే అవుట్స్కర్ట్స్ అనుకుంటాము. బట్ ఇట్ వాజ్ సెంటర్ వన్స్ అపాన్ అ టైమ్. ఆ తర్వాత గోల్కొండ ఇంపార్టెన్స్ ఏమైనా తగ్గింది అనుకుంటున్నావా?
0: ఏమైంది?
1: నాట్ ఇమీడియట్లీ. గోల్కొండ స్టిల్ రిమైన్డ్ అన్ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ హోల్డ్. కానీ కొత్త హైదరాబాద్ సిటీని వాళ్ళు గ్రాడ్యువల్గా డెవలప్ చేస్తూ పెద్ద అర్బన్ సెంటర్గా మార్చారన్నమాట.
0: ఐ ఆల్సో హర్డ్ ఈ ఔరంగజేబ్ కాంక్వెస్ట్ జరిగింది అని చెప్పి ఇదే టైంలో.
1: ఎస్, కరెక్ట్గా చెప్పావు. 1687లో ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ గోల్కొండని కాంకర్ చేశాడు. దాంతో కుతుబ్ షాహీ రూల్ అనేది ముగిసింది.
0: ఓకే. అండ్ దాని తర్వాత గోల్కొండకేమైంది?
1: ముఘల్ ఎంపైర్లో భాగం అయిపోయింది. అండ్ ఓవర్ ద టైమ్ ఇట్స్ పొలిటికల్ ఇంపార్టెన్స్ స్టార్టెడ్ డిక్లైనింగ్ అన్నమాట.
0: సో అందుకే ఇప్పుడు మనం చూసి

0: చూస్తే గోల్కొండలో ప్యాలెసెస్ హాల్స్ అన్ని రూయిన్స్ లాగా అనిపిస్తాయి.
1: ఎగ్జాక్ట్లీ, ఫోర్ట్ గ్రాడ్యువల్గా డిక్లైన్ అవుతూ శిథిలాలుగా మారుతూ వచ్చింది. అక్కడ ఉన్న జనాలు కూడా స్లో స్లోగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అదే రూయిన్స్ ఇవాళ మనకి ఆ ఎంటైర్ హిస్టరీని గుర్తు చేస్తుంది, అండ్ ఇట్స్ స్టుడ్ యాజ్ అన్ ఆర్కిటెక్చర్ మార్వెల్ ఆల్సో.
0: యా, గోల్కొండ మారింది, రూలర్స్ మారారు, హైదరాబాద్ కూడా మారింది. కానీ గోల్కొండ జస్ట్ ఒక హిల్లా ఉండిపోలేదు. ఇట్స్ అ గ్రేట్ మాన్యుమెంట్ దట్ టెల్స్ ఆర్ హిస్టరీ. ఇంకా మాట్లాడుకుందాం.
1: ఇంకొక పాయింట్ సవేరా, అక్కడ మన స్పిరిచువల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఇఫ్ యు రిమెంబర్, బోనాలు గోల్కొండ నుంచే స్టార్ట్ అవుతాయి.
0: అవును కదా. యాక్చువల్లీ ఈ హిస్టారికల్ స్పిరిచువల్ ఇంపార్టెన్స్ అంటే రామ్దాస్ కథ కూడా చెప్పుకోవాలి, కానీ చెప్పుకుందాము ఈ పాట తర్వాత. ఇప్పుడైతే రామ్ మిరియాల ఇంకా డీప్ ఆడిన చమ్కిలా అంగిలేసి పాట వచ్చేస్తుంది, అండ్ దెన్ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా, అండ్ నాతో పాటు ఉంది
1: మీ ఆర్జే నందిని.
0: ఈరోజు తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్న గోల్కొండ కోట గురించి.
1: ఇప్పటి వరకు అయితే గోల్కొండ హిస్టరీ గురించి, అది స్ట్రాటజికలీ ఎంత ఇంపార్టెంట్ అండ్ మన హైదరాబాద్ సిటీ ఎలా గ్రో అయింది అన్న విషయాల గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది తెలుసా?
0: ఓకే.
1: అది ఎలా అంటే, అది ఆర్కిటెక్చర్లోనే వన్ ఆఫ్ ద మాస్టర్ పీసెస్ అన్నమాట.
0: ఓకే, నైస్.
1: అదే గోల్కొండలోని ఏమనుకుంటున్నావు, ఫుడ్ అనుకుంటున్నావా?
0: అవునా, ఇస్ ఇట్ అబౌట్ ద ఫుడ్?
1: నో, నాట్ ఎట్ ఆల్. హిస్టారికల్ ప్రోగ్రామ్లో కూడా ఫుడ్కే వెళ్తావా నువ్వు? అట్లా కాదు. అక్కడ ఒక ఫేమస్ ఎకాస్టిక్ సిస్టమ్ ఉంది.
0: ఎకాస్టిక్స్ అంటే ఇది సౌండ్కి రిలేటెడ్ కదా?
1: ఎస్. అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఎలా చేశారంటే, కింద నుంచి క్లాప్స్ కొడితే పైన రాజు కూర్చునే థ్రోన్ దగ్గర వరకు వినిపించేది అన్నమాట. అంటే మన గోల్కొండలో ఎంట్రన్స్ దగ్గర క్లాప్ చేస్తే దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పెవిలియన్ దగ్గర సౌండ్ వినిపిస్తుంది అంటారు.
0: దట్స్ సో వండర్ఫుల్. అంటే అసలు సెంచురీస్ ఎగోనే మైక్రోఫోన్స్, స్పీకర్స్, ఫోన్స్ సౌండ్ ఎట్లా అయితే దూరంగా సౌండ్ తీసుకెళ్లగలుగుతుందో ఆ ఆర్కిటెక్చర్ ద్వారా ఇది ఆల్రెడీ క్రియేట్ చేశారన్నమాట.
1: ఎగ్జాక్ట్లీ. మనకి ఇప్పుడు మెషినరీ ఉన్నప్పుడు మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ కి, ఎక్స్పెరిమెంటేషన్ కి స్కోప్ కూడా ఉంది. బట్ ఇమాజిన్ ఒక మార్వెల్ కన్స్ట్రక్ట్ అయ్యేటప్పుడే అసలు ఎలాంటి ఎర్రర్ లేకుండా అది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంటారు?
0: దట్స్ సో వండర్ఫుల్ కదా. అంటే అసలు నిజంగా మంచి అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్న ఆర్కిటెక్ట్ అయితేనే ఇది కట్టగలడేమో. సో కెన్ యూ హియర్ మీ అన్న టెక్నాలజీని అప్పుడే కనిపెట్టేశారా?
1: అంతే కదా. అప్పుడు కింద ఉన్న చప్పుళ్ళ నుంచి రాజు తన ఫ్రెండ్స్ వస్తున్నారా, ఎన్మీస్ వస్తున్నారా అని ఈజీగా కనిపెట్టేవాడు అనమాట.
0: నువ్వు వెళ్ళావనంది, నువ్వు ఏమైనా ట్రై చేసావా కింద?
1: Yes, నేను వెళ్ళాను. ఫస్ట్ ఈ ఫిజిక్స్ అంతా తెలియక ముందు అది జస్ట్ ఎకోనేమో అనుకున్నాను. బట్ ఆ తర్వాత దాని గురించి కొంచెం తెలుసుకున్నాక ఐ అండర్స్టూడ్ దట్ ఇట్స్ అ వెరీ డీప్ ఇంజనీరింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్.
0: నైస్. నేనైతే స్కూల్లో మా స్కూల్ వాళ్ళు తీసుకెళ్లారా, కింది నుంచి హలో వినిపిస్తుందా అని అరిచాను. పైన నుంచి నా ఫ్రెండ్స్ వినిపిస్తుంది వినిపిస్తుంది ఎవరిలో కొరలకు అని చెప్పి చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఆల్ టుగెదర్ నాకు తీసుకెళ్ళ, ఎవరినైనా హైదరాబాద్ కి వస్తున్నారు అంటే అక్కడికి తీసుకెళ్తేనే నాకు భలే అనిపిస్తుంది. వెళ్ళి సౌండ్ తోటి చిన్న చిన్న
1: స్టేషన్, బికాస్ మన వన్ ఆఫ్ ద టూరిజం స్పాట్ అది, అండ్ ఇట్ మార్క్స్ ద ట్రిప్ ఆల్ టుగెదర్.
0: ఎస్ లిజనర్స్, అవును. మీరు ఎన్ని రోజులు అవుతుంది అలా గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళి అలా కింద నుంచి చప్పట్లు కొట్టి పైన మీ ఫ్యామిలీ మెంబర్స్తో వినిపించే ప్రయత్నం చేశారా? ఒకవేళ లేకపోతే ఈ సండే అలా ప్లాన్ చేసి అలా గోల్కొండ కొట్టకి వెళ్ళి చూసేసిరండి. అలా ఎకౌస్టిక్స్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో టెస్ట్ చేసిరండి. ఇప్పుడైతే రామ్ మిర్యాల పాడిన టిల్లు అన్న డీజే పెడితే పాట వచ్చేసింది. విల్ బీ రైట్ బ్యాక్. వింటూ ఉండండి 101.9 మెగాహర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: స్టూడియో క్లాక్లో టైం 8:57 దాటి 40 సెకండ్స్ అవుతుంది. తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాం గోల్కొండ ఫోర్ట్ గురించి. నేను మీ ఆర్జే సవేరా, అండ్ నాతో పాటు ఉంది
1: మీ ఆర్జే నందిని. వెల్ సవేరా, ఇప్పటిదాకా అయితే హిస్టరీ, ఎకాస్టిక్, ఆర్కిటెక్చర్ గురించి విన్నావు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా నీకు?
0: ఏంటది?
1: నీకు డైమండ్స్ ఇష్టమా?
0: చాలా ఇష్టం. గిఫ్ట్ చేస్తావా?
1: యా, మేబీ కోహినూర్ ఇండియాకి వస్తే ఇవ్వచ్చేమో. అయితే కోహినూర్, హోప్ డైమండ్స్ ఇలాంటి ఫేమస్ డైమండ్స్ గోల్కొండ రీజన్తోనే అసోసియేట్ అయ్యాయి. మన కృష్ణా రివర్ వ్యాలీలోని

0: కొల్లూరు మైన్స్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. అయితే అక్కడ దొరికే డైమండ్స్ మన గోల్కొండకి వచ్చి ట్రేడ్ జరిగేది. సో గోల్కొండ హిస్టరీలో ఫోర్ట్ మాత్రమే కాకుండా డైమండ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట.
1: దాట్స్ సో బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఈ పికాక్ థ్రోన్, కోహినూర్ డైమండ్, ఇంకా ఈ హోప్ డైమండ్ ఇవన్నీ మన గోల్కొండ ఫోర్ట్ నుంచే షాజహాన్ దగ్గరికి వెళ్ళాయి, షాజహాన్ దగ్గర నుంచి బ్రిటిష్ రాణి దగ్గరికి వెళ్ళాయి, అండ్ ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఏంటి నాన్న, నేను లింక్ పెట్టక పెట్టక కోహినూర్ డైమండ్కే లింక్ పెట్టావు. లిజనర్స్ మీరు కనుక వింటున్నట్టయితే కొంచెం మీరు కూడా అలా పోరాటం చేసి ఆ కోహినూర్ డైమండ్ని ఇండియాకి పట్టుకొచ్చేసేయండి. అలా అయినా మనంది మాకు నాకు ఒక డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇస్తుందేమో.
0: ఎస్, సో అది అంత స్పెషాలిటీ ఉంది అన్నమాట. ఏ ప్లేస్కైనా దాని ఆర్కిటెక్చర్ స్పెషల్ ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఫుడ్ స్పెషల్ ఉండొచ్చు, బట్ మన గోల్కొండలో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు వెళ్తావా గోల్కొండకి మళ్ళీ?
1: ఎగ్జాక్ట్లీ అబ్బా, అసలు మనం ఇంత మాట్లాడుకున్న తర్వాత ఐ డెఫినెట్లీ థింక్ నేను మళ్ళీ వెళ్ళి అలా గోల్కొండ కోటను చూసి రావాలి అని అనిపిస్తుంది.
0: రైట్, ఇంత తెలిసాక ఇప్పుడు మనకి గోల్కొండ చాలా కొత్తగా కనిపిస్తుంది.
1: ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ నేను వెళ్ళి అలా ఆ ఫేమస్ క్లాప్ టెస్ట్ ట్రై చేస్తా, కిందికి వెళ్ళి చప్పట్లు కొట్టి పైన వినిపిస్తుందో లేదో ట్రై చేస్తా.
0: ఒక పని చేయి, నువ్వే క్లాప్ చేసి పరిగెత్తుకొని విను, నీ క్లాప్ వినిపిస్తుందో లేదో.
1: అయితే ముందు నుంచే మ్యారథాన్ రన్నింగ్ చేయాలన్నమాట. ఏంటో సార్, ట్రిప్కి పోతానంటే నాకు నా ఫిట్నెస్ టెస్ట్ పెడతా అంటుంది. ఎనీవేస్ ఇట్స్ ఓకే. దాని తర్వాత మనం ఫేమస్ అయిన రామదాస్ బందికానా గురించి కూడా అసలు గుర్తు చేసుకోవాలి. వీ షుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ అ విజిట్.
0: రైట్, మీరు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ సీ. సో గోల్కొండతో అసోసియేటెడ్ ఉన్న రామదాస్ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనన్నిటికీ ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఈవినింగ్ లైట్స్ అండ్ సౌండ్ షో.
1: అవునబ్బా, అక్కడ భాగ్మతి కథ చెప్తారు, చాలా బాగుంటుంది లైట్స్ తోటి ఆ సౌండ్ తోటి వింటున్నప్పుడు. అసలు మూసీ నదిలోన ఆయన ఈదుకుంటూ వెళ్ళింది అని అనిపిస్తుంది. సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ దగ్గరలో ఈ కుతుబ్ షాహీ టూమ్స్ కూడా దగ్గరలోనే ఉంటాయి. ఇంకా తారామతి, బారాదరి ఫోర్ట్ పాయింట్స్ కూడా, ఇవి వ్యూ పాయింట్స్ కూడా మన ట్రిప్లో ఖచ్చితంగా యాడ్ చేయాల్సిన పాయింట్స్ అన్నమాట.
0: రైట్.
1: సో నెక్స్ట్ టైం మనం అలా గోల్కొండకు వెళ్తే హిస్టరీని చదవడమే కాదు, అలా హిస్టరీలో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట.
0: ఎస్, నీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? ఇప్పుడు మన గోల్కొండ ఫోర్ట్ పైన థ్రోన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూర్చొని చూస్తే తారామతి బారాదేరిలో అక్కడ డాన్స్ చేసేవి కింగ్ ఇక్కడ కూర్చొని చూసేవాడంట. జస్ట్ ఇమాజిన్ వాళ్ళ విజన్ ఎంత పర్ఫెక్ట్ ఉండింది, వాళ్ళ హియరింగ్ కెపబిలిటీ ఎంత పర్ఫెక్ట్ ఉండింది. అమేజింగ్ స్ట్రక్చర్స్, రైట్?
1: ఎస్, కాంట్ అగ్రీ మోర్. ఈరోజు అయితే మనం తెలంగాణలో అలా మళ్ళీ ఒకసారి గోల్కొండని రీవిజిట్ చేసినట్టుగా అనిపించింది. ఐ డెఫినెట్లీ వాంట్ టు గో బ్యాక్ అండ్ విజిట్. అండ్ అదండి ఈరోజు తెలంగాణ. విండో ఉండండి 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: గుడ్ ఈవినింగ్. మనం అలా చూస్తూ చూస్తూ రిమ్జిమ్ హైదరాబాద్కి వచ్చేసాం. మనం ఒక చిన్న ట్రెడిషన్గా ప్రతిసారి రిమ్జిమ్ హైదరాబాద్లో ఒక కథ చెప్పుకోవడం మన ఆచారం కదా. మరి అలానే ఈరోజు కూడా ఒక చిన్న కథ చెప్పుకుందాం. నన్ని, నువ్వు రెడీనా?
1: ఎస్ ఎస్, స్టోరీస్ అంటే నాకు భలే ఇష్టం సవేరా.
0: ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్.
1: డన్.
0: అనగనగా ఒక ఊరు, ఆ ఊరి చివర ఒక అడవి. ఆ అడవిలో ఒక చెట్టు, ఆ చెట్టు కింద ఒక పుట్ట, ఆ పుట్టలో ఒక పాము, దాని ఫ్యామిలీ ఉండేవి.
1: ఎంత క్యూట్ అసలు. ఓకే, అయితే ఆ పాము పిల్ల తన అమ్మని ఒకటి అడిగిందంట. ఏంటంటే, అమ్మ, ఈ హోల్ వరల్డ్లో అందరికన్నా స్ట్రాంగ్ ఎవరు, అందరికన్నా పవర్ఫుల్ ఎవరు అని.
0: నాకు ఆల్రెడీ తెలుసు. లైక్ ఎవ్రీ మామ్, ఆ తల్లి పాము చాలా కాన్ఫిడెంట్గా ఏం చెప్పేసిందంట అంటే, ఇంకెవరు, మీ నాన్నే అమ్మా అని.
1: నిజంగానా అమ్మా అని ఆశ్చర్యపోయిన పాము పిల్ల నాన్న

0: వెనకాల వెళ్ళడం మొదలుపెట్టింది.
1: కొద్దిసేపటికి తన నాన్న పాము ఏదో చూసి భయపడి పారిపోవడం గమనించింది మన బేబీ పాము.
0: అదేంటి, ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ అయిన మా నాన్న ఎవరిని చూసి భయపడుతున్నాడు అని బేబీ స్నేక్ అనుకుంది.
1: అక్కడ చూస్తే ఒక ముంగిస అంటే మంగూస్ కనిపించింది.
0: అబ్బా, అంటే ముంగిస మా నాన్నకన్నా పవర్ఫుల్ అన్నమాట, అందుకే మా నాన్న దాన్ని చూసి భయపడ్డాడు. అయితే ఈ వరల్డ్లో మా నాన్నకన్నా పవర్ఫుల్ ముంగిస
1: అని అనుకున్న మన బేబీ పాము వెంటనే ఆ ముంగిస వెనకాల వెళ్ళడం స్టార్ట్ చేసింది.
0: కానీ కొద్దిసేపటికే ఆ ముంగిస ఇంకొక దాన్ని చూసి భయపడింది.
1: ఏంటది?
0: కుక్క పిల్లని చూసి భయపడింది అన్నమాట.
1: ఓ, అంటే ఆ కుక్క పిల్ల అన్నిటికంటే పవర్ఫుల్ అని అనుకుంది మన బేబీ పాము.
0: అయితే ఇప్పుడు పాము పిల్ల కొత్త టార్గెట్ దొరికింది. ఆ కుక్క పిల్ల వెనక అలా బయలుదేరుతూ వెళ్తూ ఉంటుంది.
1: దాని తర్వాత ఏం జరిగింది చెప్తాము కానీ ఈ పాట తర్వాత. ఇప్పుడైతే శ్రేయా ఘోషల్ ఇంకా శంకర్ మహాదేవన్ పాడిన రాక్షస మామయ్య పాట వచ్చేసింది, వినేసేయండి. దాని తర్వాత విల్ క్యాచ్ అప్ ఆన్ ది స్టోరీ.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. రిమ్జిమ్ హైదరాబాద్లో మనం చెప్పుకుంటున్న బెడ్ టైమ్ స్టోరీ. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామో చిన్న రీక్యాప్ ఇద్దామని అంది.
1: ఎస్.
0: సో మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం ఏంటంటే, ఒక చిన్న బేబీ పాము అసలు ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంది. వాళ్ళ మమ్మీ పాము చెప్పింది, ఎవరు నాన్న గ్రేట్? మీ నాన్నే అని చెప్పి. సో నాన్న పామును ఫాలో అవుతూ వెళ్ళిన మన బేబీ పాముకి ముంగిసని చూసి భయపడుతున్న నాన్న కనిపించాడు. అంటే ముంగిసె గ్రేటేమో అనుకుంది. దాని తర్వాత దాన్ని ఫాలో అవుతుంటే ముంగిసని చూసి భయపడిన కుక్క కనిపించింది. దాని తర్వాత ఏమైంది?
1: కుక్కని చూసి ముంగిస భయపడింది సవేరా, అలా కుక్క గ్రేట్ అనుకొని ఆ పాము కుక్క వెనుక వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తూ ఇప్పుడు దాని టార్గెట్ కుక్క పిల్ల కదా, సో కుక్కనే గ్రేట్ ఏమో అనుకొని అది పార్క్కి ఎంటర్ అవుతుంది. ఆ పార్క్లో ఒక అబ్బాయి ఆడుకుంటూ దగ్గరకు వచ్చిన కుక్కను చూసి తరిమేశాడు. అప్పుడు కుక్క ఏమవుతుంది? భయపడుతుంది కదా. సో ఇప్పుడు మన బేబీ పాము టార్గెట్ ఎవరు?
0: ఆ చిన్న బాబైనా.
1: రైట్.
0: సో మన బేబీ పాము ఏమనుకుంది అంటే, ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ ఈ చిన్న బాబేమో అని అనుకుంది.
1: ఇంతలో అక్కడికి ఒక పెద్దవాడు వచ్చి, ఏరా స్కూల్కి వెళ్లకుండా ఈ పార్క్లో ఆటలేంటి అని ఆ పిల్లవాడిని గట్టిగా మందలించాడు. ఇప్పుడు పాము పిల్లకి ఏం డౌట్ వచ్చింది?
0: అంటే వీళ్ళందరికన్నా పవర్ఫుల్ మైటియెస్ట్ ఈ పెద్దతనేమో అని అనిపించిందా?
1: అది మెల్లగా ఆ పెద్దవాడి దగ్గరికి వెళ్ళింది. కానీ పాముని చూసి వెంటనే ఆ పెద్దవాడు అయ్యయ్యో అంటూ భయపడి పరిగెత్తాడు. ఇప్పుడు చిన్న పాము ఏమనుకుంది?
0: అంటే అందరికంటే పవర్ఫుల్ నేనా?
1: ఎస్. అండ్ దాట్స్ వేర్ ద స్టోరీ గెట్స్ ఇంట్రెస్టింగ్. మనం కూడా చాలాసార్లు ఇలాగే ఉంటాం కదా. సోషల్ మీడియాలో ఎవరో సక్సెస్ఫుల్గా కనిపిస్తే వాళ్ళు మనకన్నా బెటర్ అనుకుంటాము. ఎవరో టాలెంటెడ్గా కనిపిస్తే మనలో ఏదో తక్కువ ఉంది అని అనుకుంటాము. కానీ గ్రేట్నెస్ అంటే అందరికన్నా గొప్పవాళ్ళం కావడం కాదు. మనలో ఉన్న స్ట్రెంగ్త్, టాలెంట్, యూనిక్నెస్ ఏంటో మనమే గుర్తుంచుకోవడం.
0: సో నెక్స్ట్ టైం యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ కంపేరింగ్ విత్ సమ్వన్, ఒక్కసారి ఆగి మిమ్మల్ని మీరు ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకొని చూడండి. జస్ట్ కీప్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్,
1: నాలో ఏముంది?
0: ఇప్పుడైతే నువ్వే నువ్వే అంటూ జోనితా గాంధీ ఇంకా తమ్మన్ పాడిన పాట వస్తుంది. మీరు ఆలోచించండి, వాట్ ఈస్ ఇన్ యూ, మీలో ఏముంది?

0: డియర్ హైదరాబాద్, ఈరోజు మాతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ.
1: ఈవినింగ్లో మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము, కానీ చివరిలో ఒక చిన్న థాట్తోనే వెళ్ళిపోదామా?
0: రోజంతా అందరి మాటలు వింటూ ఉంటాం, అందరితో మన లైఫ్ని కంపేర్ చేసుకుంటూ ఉంటాం,
1: కానీ డే ఎండ్ అప్పుడు కొంచెం మన కోసం మనము కొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది కదా?
0: ఎగ్జాక్ట్లీ నందిని. అసలు ఈరోజు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగినా
1: లేదా మీరు అనుకున్న దానికన్నా కొంచెం డిఫరెంట్గా జరిగినా కూడా,
0: కొన్ని అనుకున్న వాటికంటే ఇంకా స్పెషల్గా ప్రత్యేకంగా మారినా కూడా,
1: అబ్సల్యూట్లీ ఇవాళ నేను చేయగలిగింది ఇంతే అని మనం మనల్ని యాక్సెప్ట్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది.
0: అండ్ ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, మనం మన చేతిలో ఉన్న వాటిని బ్యూటిఫుల్గా మన చేతిలో ఉంచుకుందాం. లెట్స్ హ్యావ్ అ కంట్రోల్ ఆన్ దెమ్ అండ్ ఎనీథింగ్ దట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ లెట్ ఇట్ గో విత్ ద ఫ్లో.
1: రైట్, అండ్ లెట్స్ లీవ్ ఇట్ టు ద యూనివర్స్. సో వేర్ ఎవర్ యు ఆర్ టునైట్, టేక్ అ డీప్ బ్రెత్, స్లో డౌన్ అండ్ గివ్ యువర్ సెల్ఫ్ అ లిటిల్ క్రెడిట్ అండ్ అ ట్యాప్ ఆన్ యువర్ బ్యాక్.
0: గుడ్ నైట్ హైదరాబాద్, స్లీప్ వెల్, టేక్ కేర్.
1: విల్ మీట్ యూ అగైన్ విత్ మోర్ స్టోరీస్, మోర్ కాన్వర్సేషన్స్ అండ్ మోర్ లిటిల్ థాట్స్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్, ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని
0: అండ్ దిస్ ఇస్ మీ ఆర్జే సవీరా
1: సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్డ్.